శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, ఆషాఢమాసం 27వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం జూలై నెల 17వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో ప్రతిబింబం గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి భావజాలం, 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం, 6:30 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో జూలై మాసం అపరాల పంటల్లో పొలం పనుల గురించి కొన్ని వివరాలు, 7:00 శ్రీ డి రాజ్కుమార్ అందించే కామారెడ్డి జిల్లా సమాచార లేఖ, 7:15 ఉదయ తరంగిణిలో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్న హుసేన్ మరియు శ్రీ షేక్ జాన్ సైదుల్ గార్ల నాదస్వరం. 9:00 వార్తల ముఖ్య అంశాలనంతరం చిత్రసీమ. ఈరోజు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి సింగం మారుతి గారి కథానిక చిన్న పలకరింపు, 2:30 బాలానందం చిన్నారుల కార్యక్రమంలో ఓల్డ్ అల్వాల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం,

ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందంచే మా ఇంటి మహాలక్ష్మి కథ ఒగ్గు కథ ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో ప్రతి పంటలో వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం, ఇంకా పశువుల్లో వచ్చే బ్రూసెల్యోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల నిపుణులు డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం ప్రసారమవుతాయి. 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమంలో ద అన్కాంకర్బుల్ సోల్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ నెల్సన్ మండేలా. రాత్రి 9:16 స్పాట్లైట్, 9:30 నేషనల్ మ్యాగజైన్, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో

0: ప్రతిబింబం అనగా అంతరంగ దర్శనం, అదే జీవన మార్గదర్శకం. ప్రపంచ సృష్టిలో ప్రతి దృశ్యం, ప్రతి అనుభవం, ప్రతి భావం ఒక ప్రతిబింబంలా మన ముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ప్రతిబింబం అనే పదం సాధారణంగా అద్దంలో కనిపించే రూపాన్ని సూచించినప్పటికీ దాని అసలు అర్థం ఎంతో లోతైనది. అది కేవలం బాహ్య రూపం ప్రతిఫలనం కాదు, మన అంతరంగం, మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, ఆత్మస్థితి ఇవి అన్నీ బాహ్య రూపంలో ప్రతిబింబిస్తాయి. మనిషి తన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా తన ప్రతిబింబాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రతిబింబం ఎక్కడ కనిపిస్తుంది? అద్దంలోనా, నీటిలోనా? కాదు, మన మనస్సుల్లో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో కనిపిస్తుంది. ప్రతిబింబం అనేది ఒక వస్తువు లేదా భావం మరొక ఉపరితలంపై ప్రతిఫలించడం. కానీ తాత్వికంగా చూస్తే అది సత్యాన్ని ప్రతిబింబించే ఒక సాధనం. ఒక అద్దం ముందు నిలబడి మనం మన రూపాన్ని చూస్తాం, కానీ ఆ అద్దం మలినంగా ఉంటే మన రూపం కూడా వక్రీభవిస్తుంది. అదేవిధంగా మనస్సు కూడా ఒక అద్దం లాంటిది. మనస్సు అనేది ప్రతిబింబానికి కేంద్ర బిందువు. మనం చూసి ప్రతి దృశ్యం, వినే ప్రతి మాట, అనుభవించే ప్రతి భావం మనస్సులో ప్రతిబింబమవుతుంది. ఈ ప్రతిబింబాలు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మనస్సు శుభ్రంగా ఉంటే మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉంటాయి. కానీ మనస్సు కలుషితమైతే ప్రతిబింబం కూడా వక్రీభవిస్తుంది. అందుకే మనస్సును నియంత్రించడం చాలా ముఖ్యం. శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్లు, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైన హ్యాత్మనో బంధురాత్మైన రిపురాత్మనః. మనిషి తనకు తాను పైకి తీసుకుని వెళ్ళాలి, తనను తాను దిగుదార్చుకోకూడదు. మన ఆత్మ ఒక్కొక్కసారి మనకు మిత్రుడు, అలాగే మరొక్కసారి శత్రువు కూడా అవుతుంది. మనమే జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలో మనం చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం సరైనది కాదు. చాలాసార్లు అది కేవలం ఒక ప్రతిబింబం మాత్రమే. ఎడారిలో నీరు కనిపించడం అదొక మృగతృష్ణ, దీనికి గొప్ప ఉదాహరణ. ప్రతిబింబం మన ఆత్మజ్ఞానానికి మార్గం. ప్రతిబింబం మనకు మనల్ని మనం తెలుసుకునే అవకాశం ఇస్తుంది. మనం మనలోకి చూసుకుంటే మన బలాలు, మన బలహీనతలు, ఆశలు, భయాలు స్పష్టమవుతాయి. ఆత్మానం విద్ధిహి అనే సంస్కృత వాక్యం ప్రకారం నిన్ను నీవు తెలుసుకో. ఈ ఒక్క వాక్యం జీవితం మొత్తాన్ని మార్చగలదు. ఎందుకంటే నిజమైన జ్ఞానం మనలోనే ఉంది. మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు అన్నీ సమాజంలో ప్రతిబింబిస్తాయి. ఇతరులు మనపై ఎలా స్పందిస్తారో అది మనకు ఒక ప్రతిబింబం లాంటిది. యద్భావం తద్భవతి అనే సూక్తి ప్రకారం ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది. విద్యార్థుల జీవితంలో ప్రతిబింబం చాలా ముఖ్యమైనది. వారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ప్రతిబింబిస్తుంది. మన సంబంధ బాంధవ్యాలు కూడా ఒక ప్రతిబింబమే. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా చాలా వరకు మనతో అలాగే ప్రవర్తిస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతిబింబం మన ఆత్మను తెలుసుకునే మార్గం. మనం ధ్యానం ద్వారా మనలోకి చూస్తే మన అసలు స్వరూపం తెలుస్తుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యం నుండి సత్యానికి, అంధకారం నుండి వెలుగుకు, మరణం నుండి అమృతత్వానికి నడవాలంటే మనల్ని మనం తెలుసుకుని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలాగే సరస్సులో ఆకాశం ప్రతిబింబం, అద్దంలా మెరుస్తున్న నీరు, ఇవి మనకు నిశ్చలతలోనే స్పష్టత ఉంది అనే సందేశాన్ని ఇస్తాయి. అంతేకాదు, ప్రతిబింబం అనేది మనకు కొన్ని ముఖ్యమైన నైతిక విలువలను కూడా నేర్పుతుంది. మనల్ని మనం అర్థం చేసుకొని మెరుగుపరుచుకోవడానికి ఉపకరిస్తుంది. ప్రతిబింబం కేవలం ఒక దృశ్యం కాదు, అది మన జీవితం యొక్క దారిని చూపించే ఒక మార్గదర్శకం. మనలో మనల్ని చూసుకుంటే మన అసలు స్వరూపం తెలుస్తుంది. మనస్సు స్వచ్ఛంగా ఉంటే ప్రతిబింబం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధుమోక్షయో, మనస్సే మనిషి బంధనానికి విముక్తికి కారణం. అందువల్ల మన ప్రతిబింబాన్ని శుద్ధంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. దానికి కారణమైన మన ఆలోచనలు, మన చర్యలు, మన విలువలు స్వచ్ఛంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ప్రతిబింబాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని అర్థం చేసుకోగలడు. జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు సమాజంలో ఉన్నతంగా బ్రతకగలడు.
1: ప్రతిబింబం గురించి శ్రీమతి బి శ్రీదేవి గారి భావజాలమది భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి

మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారులకు సూచనల కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జూలై మాసం అపరాల పంటల్లో పొలం పనుల గురించి కొన్ని వివరాలు.
3: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ జూలై మాసంలో అపరాల పంటల్లో చేపట్టవలసిన పనుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకి. ముందుగా మినుము పెసరకు అనువైన రకాల గురించి వివరాలు అందిస్తున్నారు. MBG 207, MBG 107, WBG 26, PU 31, LBG 752, LG 787, TBG 104, GBG 11. ఇవి మినుములో అనువైన రకాలు. ఇక పెసరలో MGG 295, MGG 385, MGG 348, MGG 347, WGG 42, WGG 37, TM 96, IPM 2140. ఇక నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా వివరిస్తున్నారు. మురుగునీరు పోవు వసతి గల తేమను నిలుపుకోగల భూములు అనువైనవి. చౌడు భూములు పనికిరావు. వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో నేలను మెత్తగా తయారు చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఎరువులను హెక్టార్కు వేసి కలియదున్నాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమాన్ని గురించి కూడా చక్కగా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజెబ్ మందుతో విత్తన శుద్ధి చేసిన తర్వాత 5 గ్రాములు థయోమిథాక్సామ్ లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు తెగుళ్ల వారి నుండి కాపాడవచ్చు. చివరగా విత్తే ముందు 200 గ్రాములు రైజోబియం కల్చర్ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. విత్తే సమయం 1 జూన్ నుండి 15 జూలై వరకు. ఇక విత్తిన మోతాదు పెసరకైతే 15 నుండి 16 కిలోలు హెక్టార్కు సరిపోతుంది. ఇక మినుముకైతే 18 కిలోల నుండి 20 కిలోల విత్తనాలు హెక్టార్కు అవసరము అవుతుంది. ఇక వ్యవసాయ నిపుణులు అంతర కృషిని ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకి. పెసర మినుము పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20-30 రోజుల దశలో గొర్రు దంతి ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూముల్లో అయితే విత్తిన వెంటనే 24 గంటలలోపు ఎకరాకు 1 నుండి 1.4 లీటర్ల పెండి మిథాలిన్ 30% 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక చీడపీడల నివారణ గురించి సస్యరక్షణ వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు మినుము పెసర పంటల్లో. మినుము పెసర పంటల్లో తొలి దశలో చిత్తపురుగులు, తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక, కాండపు ఈగ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాండపు ఈగ

0: వారనకు ఎసిఫేటు 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు నివారణకు ఎసిఫేటు 1 గ్రాము, పిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమను నివారించుకోవచ్చని వివరిస్తున్నారు. పేనుబంక నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అపరాల పంటలో ముఖ్యంగా మెను పెసరలో ఈ సస్యరక్షణ బాగా చేసుకోవచ్చని మన పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంట వివరాలకు వస్తే అనువైన రకాలు MRG 1004, IPPL 87119, PRG 176, PRG 158, ICP 8863, WRG 121, WRG 65, TDRG 4, WRG 97, WRG 93, TDRG 59. ఈ రకాలు అనువైన రకాలుగా మనకు సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. వెర్రి తెగులు ఉధృతి ఉన్న ప్రాంతాలలో వెర్రి తెగులను తట్టుకునే రకాలైన LRG 105, TRG 59, BSMR 736, ICPL 87119 రకాలను సాగు చేసుకోవాలి. అదేవిధంగా గత పంట తాలూకు వెర్రి తెగులు సోకిన మొక్కలు వాటి అవశేషాలను సమూలంగా నాశనం చేయడానికి వేసవి దుక్కులు చక్కగా చేసుకోవాలి అని ప్రత్యేకంగా నొక్కి ఒక్కానిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ కంది పంటను బాగా పండించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు. మురుగునీరు పోవు వసతి గల భూములు అనువైనవి. వేసవిలో తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో మెత్తగా దున్నాలి. ఆఖరి దుక్కిలో హెక్టారుకు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరమునిచ్చు ఎరువులు వేసి కలియదున్నాలి. విత్తుటకు ముందు 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పట్టించి విత్తుకోవాలి లేదా కిలో విత్తనానికి 10 మిల్లీలీటర్లు రైజోబియం పట్టించి విత్తుకోవాలి. ఇక ఈ విత్తే సమయము జూన్ జూలై మాసాలు అనువైనవి. ఆగస్టు వరకు కూడా విత్తుకోవచ్చు. ఆగస్టులో విత్తుకున్నట్లయితే మొక్కలు సాల మధ్య దూరం తగ్గించుకొని మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అంటున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు. ఇక విత్తన మోతాదు, విత్తే దూరం గురించి ఈ వివరాలు అందిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఈ కందిని తొలకరిలో విత్తుకోవాలంటే 5-6 కిలోలు హెక్టారుకు. నేల స్వభావాన్ని బట్టి 120x20 సెంటీమీటర్ల నుండి 240x20 సెంటీమీటర్ల వరకు విత్తుకోవచ్చు. మరి ఈ పంటలో అంతర్కృషి ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. కంది పైరును 40-50 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. మొదట 2 నెలల వరకు తరచుగా గొర్రు దంతె సహాయంతో అంతర్కృషి చేసి కలుపు నివారించుకోవాలి. కలుపు బెడద ఎక్కువగా ఉన్నప్పుడు విత్తిన వెంటనే 24 గంటలలోపు ఎకరానికి 1 నుండి 1.4 లీటర్లు పెండి మిథాలిన్ 200 లీటర్ల నీటికి కలిపి ఇక అంతర పంటలు ఈ విధంగా వేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు. కంది పంటకి జొన్న, మొక్కజొన్న, సజ్జ 1:2 లేదా 1:4 విత్తుకోవాలి. తర్వాత కంది, పెసర, మినుము, వేరుశనగ, సోయా చిక్కుడైతే 1:7 లాగా విత్తుకోవాలి. ఇక కందితో పాటు ప్రతి విత్తుకున్నట్టయితే 1:4 లాగా విత్తుకోవాలి. ఇక కందితో పత్తి విత్తుకున్నట్లయితే 1:4 వరుసలలో లేదా 1:6 వరుసలలో విత్తుకోవాలి. ఇక కంది పసుపుతో అయితే 1:4 లేదా 1:6 వరుసలలో విత్తుకుంటే చక్కటి ఆదాయంతో చక్కటి ఫలసాయాన్ని పొంది రైతులు చక్కటి ఆదాయాన్ని కూడా పొందగలరని ఆశిస్తున్నారు మన ప్రొఫెసర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఆశిస్తున్నారు.
1: జూలై మాసం అపరాల పంటల్లో పొలం పనుల గురించి కొన్ని వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: కొద్ది క్షణాల్లో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంధ్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంధ్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదేవిధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ లో అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యలు అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ది ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 14.14 కోట్ల విలువైన వివిధ అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

0: అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడా నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదే విధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు ఆ శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్టు, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గులో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్దికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని ఆమె వెల్లడిస్తూ
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి శ్రీ డి రాజ్కుమార్ అందించిన కామారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు.
1: కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. గాంధారిలో చిమన్ చావలి బేకరీ యూనిట్ సందర్శించారు. స్వయం ఉపాధిలో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళా పారిశ్రామికవేత్తను అభినందించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శ మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచిన అస్మా బేగం తరహాలో ఇతర మహిళలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 20వ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని కలెక్టర్ కోరారు. గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రజల నుంచి ఫారాలు సేకరించే ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఖాళీగా అంగన్వాడీ టీచర్ సహాయకురాళ్ల 190 ఖాళీల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న తెలిపారు. బాన్సువాడ దోమకొండ కామారెడ్డి మద్నూర్ ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 2 కేటగిరీల్లో 95 వంతుల ఖాళీలున్నాయి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నిజాం సాగర్ సమీపంలో 9.90 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కాటేజీలు, లగ్జరీ సూట్లు, డీలక్స్ గదులు తనిఖీ చేశారు. ఈ ప్రాజెక్టులో 7 డీలక్స్ గదులు, 10 సూట్ల నిర్మాణం జరుగుతుంది. విద్య, వైద్యం, క్రీడలు, సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధిలో కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తారని ప్రభుత్వ సలహాదారు షబ్బీరలి చెప్పారు. తాను చదువుకున్న కామారెడ్డి పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తెలిపారు. ఈ మేరకు పండ్లు, పూలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్తో పాటు పలు పథకాల కింద ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించిందని వివరించారు. బిందు సేద్యం, పండ్ల తోటలు, కూరగాయల సాగు కోసం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి 22,518 రూపాయలు, బిందు సాగుతో పాటు ఎరువులు, పురుగు మందులకు ఏడాదికి 4,200 రూపాయల రాయితీ లభిస్తుందని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, జామతో పాటు పూల సాగుకు 40%, కూరగాయల పందిళ్ల ఏర్పాటుకు 50%, బిందు సేద్యం పరికరాలపై ఎస్సీ ఎస్టీ రైతులకు 90%, బీసీ రైతులకు 80%, ఇతర రైతులకు 70% రాయితీ వర్తిస్తుంది. ఆసక్తిగల రైతులు సంబంధిత మండల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రేబీస్ వ్యాధికి చికిత్స లేదని, నివారణ దానికి ఏకైక మార్గమని జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ తెలిపారు. ఓల్డ్ జునోసిస్ డేను పురస్కరించుకుని కామారెడ్డి ఏరియా పశు వైద్యశాలలో శునకాలకు యాంటీ రేబీస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జునోసిస్ వ్యాధులంటే జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను వివరించారు. ముఖ్యంగా జినోటిక్ వ్యాధుల్లో రేబీస్, ఆంథ్రాక్స్, టీబీ, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులున్నాయని, కుక్కలు, పిల్లులు, కోతులు వంటి జంతువుల కాట్లు, గాయాల ద్వారా రేబీస్ మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. ఇది ఒక ప్రాణాంతక వ్యాధిని, లక్షణాలు కనిపించాక చికిత్స కష్టమని చెప్పారు. అందువల్ల ముందస్తు నివారణ చర్యలే దీనికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని పేర్కొన్నారు. యువతను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. ప్రతి పౌరుడు చట్టాలు గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలో రాజీవ్నగర్ కాలనీ పోలీసు అధికారులు సిబ్బందితో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులు ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయటం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములు చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రజలను ఆకర్షించేలా లక్కీ డ్రాలు, ఇతర స్కీములు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సదాశివనగర్కు చెందిన వ్యక్తి తన 19 గుంటల భూమిని లక్కీ డ్రా ద్వారా విక్రయిస్తానంటూ ఒక్కో వ్యక్తి నుంచి నగదు వసూలు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఈ చర్యకు పాల్పడినట్టుగా గుర్తించిన పోలీసులు లక్కీ డ్రాకు సంబంధించిన పత్రాలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువకులు మోసగించిన వ్యక్తిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 45,000 రూపాయల నగదు, బాధితులకు చెందిన 3 పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామని కామారెడ్డి డిఎస్పీ మధుసూదన్ తెలిపారు. రష్యాలో వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి 9.37 లక్షలు వసూలు చేసి నకిలీ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చినట్టుగా ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు.
0: శ్రీ డి రాజ్కుమార్ అందించిన కామారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 7:05.

చదువుతున్నది దుర్గా ఉషారమణి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్

0: ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ధి పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి సిలిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సహాన్సన్తో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచస్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై 2వ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు

0: స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ది చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్దమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థే స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామీ స్టేడియంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఏట కన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివిఎస్ సింధు ఈరోజు మహిళల సింగిల్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. విశేషాలు మరొకసారి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవంగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన దినోత్సవం నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూలై 18న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, ప్రపంచ ప్రసిద్ధ మానవ హక్కుల ఉద్యమకారుడు నెల్సన్ రోహిల్లాలా మండేలా జన్మదినం. మండేలా కేవలం ఒక దేశ నాయకుడు మాత్రమే కాదు, ప్రపంచానికి శాంతి, సమానత్వం, మానవ గౌరవం, క్షమాగుణం, ప్రజాస్వామ్యం వంటి విలువలను ఆచరణలో చూపించిన మహానుభావుడు. 1918 జూలై 18న దక్షిణాఫ్రికాలో జన్మించిన మండేలా న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో అపార్థరైడ్ అనే వర్ణ వివక్ష విధానం అమల్లో ఉండేది. నల్ల జాతీయులకు విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు, నివాసం వంటి అనేక ప్రాథమిక హక్కులు నిరాకరించబడేవి. ఈ అన్యాయాన్ని ఎదిరించటానికి మండేలా తన జీవితాన్ని అంకితం చేశారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు 1962లో ఆయన్ను అరెస్ట్ చేశారు. దాదాపు 27 సంవత్సరాలు జైల్లో గడిపారు. అయితే జైలు జీవితం ఆయన సంకల్పాన్ని బలహీనపరచలేదు. విడుదలైన తరువాత ప్రతీకారం తీర్చుకోవడం కాకుండా దేశ ప్రజలను ఐక్యం చేయటానికి కృషి చేశారు. అందుకే ఆయనను ప్రపంచ సమాధానానికి ప్రతీకగా గుర్తించింది. 1994లో జరిగిన తొలి ప్రజాస్వామ్య ఎన్నికలలో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా తొలి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నల్లజాతి అధ్యక్షుడయ్యారు. ఆయన పాలనలో జాతి వివక్షకు ముగింపుగా పలుకుతూ సామరస్యం పెంపొందించే ప్రయత్నాలు జరిగాయి. ప్రతీకారం కంటే క్షమ గొప్పదని ఆయన ప్రపంచానికి నిరూపించారు. 2009లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానం ద్వారా జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం మండేలా వ్యక్తిని మాత్రమే స్మరించడం కాదు, ఆయన ప్రపంచం జీవితమంతా ఆచరించిన విలువలను ప్రపంచ ప్రజలు కూడా తమ జీవితాల్లో పాటించాలని ప్రేరేపించటం. మానవ హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం, శాంతి, ప్రజాస్వామ్యం, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను గుర్తు చేసుకోవడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. నెల్సన్ మండేలా తన జీవితంలో 67 సంవత్సరాలు ప్రజాసేవకు అంకితం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం 67 నిమిషాలు సమాజ సేవకు కేటాయించాలని ప్రపంచవ్యాప్తంగా పిలుపునిస్తున్నారు. ఆ 67 నిమిషాల్లో మనం చేయగల పనులు ఎన్నో ఉన్నాయి. ఒక మొక్క నాటచ్చు, పాఠశాలలో పిల్లలకు బోధించవచ్చు, అనాథాశ్రమంలో సేవ చేయవచ్చు, వృద్ధాశ్రమంలో పెద్దలను పరామర్శించవచ్చు, రక్తదానం చేయవచ్చు, గ్రామంలో లేదా కాలనీలో పరిశుభ్ర కార్యక్రమంలో పాల్గొనవచ్చు, లేదా అవసరమైన వ్యక్తికి ఉద్యోగ దరఖాస్తు రాయటంలో సహాయం చేయవచ్చు. సేవ చిన్నదా పెద్దదా అనేది కాదు, మనస్ఫూర్తిగా చేయటమే ముఖ్యమైంది. నెల్సన్ మండేలా జీవితంలో మనం నేర్చుకోవలసిన ఎన్నో విలువలు ఉన్నాయి. ధైర్యం, సహనం, క్షమాగుణం, సమానత్వం, మానవత్వం. ఆయన ఒక సందర్భంలో ఇలా అన్నారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. అంటే ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. మరో సందర్భంలో ఆయన చెప్పిన మాట కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది, ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. అంటే పని పూర్తయ్యే వరకు అది సాధ్యంగానే, అది అసాధ్యం.

ముఖ్యంగానే కనిపిస్తుంది. నెల్సన్ మండేలా దినోత్సవం సంవత్సరానికి ఒకరోజు జరుపుకునే కార్యక్రమం మాత్రమే కాదు, మన జీవితంలో ప్రతిరోజు కొంత సమయం ఇతరుల కోసం కేటాయించాలని గుర్తు చేసుకునే సందేశం. మన కుటుంబం నుంచి, మన పాఠశాల నుంచి, మన కార్యాలయం నుంచి, మన గ్రామం నుంచి సమాజానికి ఉపయోగపడే ఒక చిన్న పని, మంచి పని ప్రారంభిస్తే అదే మండేలా గారికి నిజమైన నివాళి అవుతుంది. మనం ప్రపంచాన్ని ఒక్కో రోజులో మార్చలేకపోవచ్చు, ఒక్క రోజులో కూడా మార్చలేకపోవచ్చు, కానీ ఒక మంచి పని, ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం ఒక మనిషి జీవితాన్ని మాత్రం తప్పకుండా మార్చగలదు. ఈ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మనమందరం కలిసి 67 నిమిషాల సమాజ సేవకు కేటాయిద్దాం. మానవత్వాన్ని గౌరవిద్దాం, సమానత్వాన్ని ప్రోత్సహిద్దాం. శాంతి, ప్రేమ, సేవ అనే విలువలను మన జీవితంలో ఆచరిద్దాం.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ఈ పక్షవాతం అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో, కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక మానసిక స్ట్రగుల్కి లోనైన వాళ్ళని గమనించేవాళ్ళము, లేదా యాక్సిడెంట్ అయిన వాళ్ళల్లో కూడా కొంచెం చూసేవాళ్ళము. కానీ ప్రస్తుతం ఉండే యువత, అంటే రేపటి భవిత, ఇలాంటి చిన్న వయసులో పెద్దవాళ్ళు అనేవారు రాళ్ళు తింటే కరిగించుకోవాలరా అలాంటి వయసులో
1: వాస్తవం
0: పక్షవాతానికి లోనయ్యే సందర్భాలు చూస్తున్నాము. ఈ యువతలో ఈ పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే డాక్టర్ గారు?
1: పక్షవాతం అన్నది 45 సంవత్సరాల లోపల వాళ్ళలో 5.2 మిలియన్లు భారతీయులు దాంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలా ఎక్కువ శాతం.
0: అది నిత్య జీవితాన్ని టోటల్గా
1: మార్చేస్తుంది. భారత ప్రధాని ఈ మధ్యన ఒక మాట సెలవిచ్చారు, 2047 కల్లా, అంటే ఇంకొక 24-23 సంవత్సరాల్లో భారతదేశం తాలూకు ఆర్థిక ప్రమాణం, ఆర్థిక ప్రగతి 30 ట్రిలియన్లు రీచ్ అవ్వాలి అని. అంటే దీనికి దోహదకారు ఎవరు? ఈ యువతే. ఇప్పుడు ఈ స్ట్రోక్ అన్నది యువతలోకి వచ్చినట్టయితే ఫిజికల్ డిపెండెన్సీ ఎక్కువైపోతుంది, అంటే ఇంకొకరి మీద ఆధారపడతారు. అదే మెంటల్గా బిహేవియర్ అనేది, కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గిపోతాయి, ఆలోచనా శక్తి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ఫిట్స్ వస్తాయి, డిప్రెషన్, యాంగ్జైటీ. అంటే వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడి ఉండేసరికి కుటుంబానికి, సమాజానికి, వాళ్ళకి

0: ఉపయోగకరంగా లేను, ఇంక జీవితాంతం ఇంతే అనేటువంటి ఒక నైరాశ్యానికి వాళ్ళు లోనవుతారు. అందువల్ల ఈ ఫిట్స్వాన్ ఇది ఏదైతే మనం యువతలో వచ్చినటువంటి ఈ స్ట్రోక్ గురించి దృష్టి పెట్టాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ సమయం వచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకొక మాట ఏమిటంటే, నిజానికి స్ట్రోక్ అన్నది ఏదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. నేను క్యాన్సర్తో ఎందుకు పోల్చానంటే, క్యాన్సర్ వచ్చిందంటే ఎవరు తప్పు లేకుండా చాలాసార్లు వచ్చింది, ఏ అలవాట్లు కూడా లేకుండా వస్తుంది. స్ట్రోకు ఇప్పుడు ఈ కాలంలో దానిని ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీజ్, అంటే జీవన శైలితో కూడిన వ్యాధిగా పరిగణిస్తున్నారు. అంటే ఏమిటి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో చేసేటువంటి పనులు, వ్యాయామం, ఆహారం, నిద్ర, ఎంత స్ట్రెస్కు లోనవుతున్నారో వీటిల మీద ఆధారపడి వచ్చేటువంటి ఒక జబ్బటిది. కాబట్టి ఆర్థిక ప్రగతికి పురోగతికి ముఖ్యమైనటువంటి యువత ఇలా లోనవడం చాలా విచారకరం.
1: వీరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుకు ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు ఈ పక్షవాతం వరకు కూడా తీసుకెళ్తుంది యువతని. అయితే ఈ జీవన శైలిలో ఏ ఏ మార్పులను మనము అవాయిడ్ చేయాలంటారు ప్రస్తుతం మనం గమనిస్తున్న?
0: ఇప్పుడు జబ్బులది ఏదైతే జబ్బుల విధానం కూడా మారిపోయిందండి. ఇప్పుడు ఆర్థిక ప్రగతికి జరుగుతున్న కూడా లైఫ్ స్టైల్ డిజీజ్ ఎక్కువైపోయినాయి. లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఏమిటి? ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్. మీరు నమ్మరు, బ్లడ్ ప్రెషర్ అంటే భారతదేశ జనాభాలో ముఖ్యంగా యువతలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాలూకా గణాంకాల ప్రకారం ప్రతి ముగ్గురులో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉందట. ఇది ఎవరు గ్రహించటం లేదు. భారత ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అనుబంధ సంస్థలు కానీ ఏమిటంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఈ హెల్త్ చెకప్ చేయించుకోవాలని అందరు గమనించండి. ఎంతమంది వెళ్ళి మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారు? అక్కడే కానీ ముందే కానీ బీపీ ఉందని గమనించినట్టయితే దానికి మందులు వేసుకోవాల్సిన సరిపోయింది కదా. అన్నిటికంటే ముఖ్యమైన కారణం హైపర్ టెన్షన్,
1: బీపీ,
0: రక్తపోటు ఎక్కువగా ఉండడం, అధికంగా ఉండడం. సరే వచ్చింది, డాక్టర్ గారు చెప్పారు, మందులు అసలు వేసుకోండి, నాకేమవుతుందిలే అనే నిర్లిప్తత. అదే కాకుండా నాకు లక్షణాలు లేవులే అనేటువంటి, ఏదైతే నాకేం హెడేక్ లేదు, ఇది లేదు, అది లేదు, నాకేం కాదనేటువంటి ఇబ్బంది రావడం వల్ల సడన్గా ఈ స్ట్రోక్ రావడానికి. అందుకని నేను అనుకోవడం ఏమిటంటే, ఒక సమయం ఆశలు వచ్చిందేమో, ఏదైతే ఇప్పుడు ఏదైనా రేషన్ రావాలి, లేకపోతే గ్యాస్ సిలిండర్ రావాలి, ఇలాంటివి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలి కదా. అలాగే నెక్స్ట్ ప్రమోషన్కి వచ్చేటప్పుడు, లేకపోతే ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారా లేదనేటువంటి ప్రమాణ పత్రం కూడా పొందుపరచాల్సినటువంటి సమయం ఏది ప్రైవేట్ సంస్థలు కానీ భారతదేశం తాలూకా చేయాల్సిన అవసరం. ఎందుకంటే వ్యక్తి తనంతా తాను చేయనప్పుడు దానిని ఇంపోజ్ చేయాల్సినటువంటి సమయం వచ్చిందేమో. ఎందుకంటే ఆరోగ్య భద్రతా దృష్ట్యా, దేశ భద్రతా దృష్ట్యా
1: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డాక్టర్
0: అవును,
1: మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ గణాంకాలు నిజమైనట్లయితే, ప్రతి ముగ్గురులో ఒకరుండే పరిస్థితి అయితే, ఖచ్చితంగా అది ముదిరి మనకు ఇబ్బంది కలిగించకముందే ఒక స్క్రీనింగ్ చేయించుకుంటే, బీపీ అంటూ ఉన్నది అని తెలిస్తే, దాన్ని తగ్గట్టు వైద్యుడి పర్యవేక్షణలో మందులు వాడితే ఈ స్ట్రోక్ వరకు వచ్చే పరిస్థితి ఉండదు కదా?
0: లేదు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అని ఢిల్లీలో ఉంది, చాలా గొప్ప సంస్థ, భారతదేశంలో అగ్రగామి. ఆ సంస్థ నుంచి ఒక స్టడీ వచ్చింది ఈ మధ్యన. అందులో ప్రతి 100 మంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో 2 20 సంవత్సరాల లోపల వాళ్ళట. ఎంత ఇబ్బందికరం అండి. వాళ్ళు మామూలుగా 700 మందికి స్టడీ అనలైజ్ చేస్తే 77, అంటే దగ్గర 30% మందికి స్ట్రోక్ వచ్చింది. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిజాంస్లో ఈ స్ట్రోక్తో అడ్మిట్ అయిన వాళ్ళని చూసుకున్నట్టయితే దగ్గర 13% మందికి ఇక్కడ స్ట్రోక్ వచ్చింది
1: యువతలోనే.
0: యువతలోనే
1: డాక్టర్ గారు, ఈ ముఖ్య కారణము అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అన్నారు.
0: అవును,
1: ఈ బ్లడ్ ప్రెషరు పెరగడానికి ఏ ఏ కారణాలు దోహదపడుతున్నాయంటారు?
0: దానికి ఉన్నాయి కారణాలు. ఒకటి ఏమిటంటే డయాబెటీస్, అంటే మధుమేహం. మధుమేహం వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది,
1: దాదాపుగా ప్రతి ఇంట్లో
0: ఒకరు. ఇవన్నీ ఒకదానికి ఒక కలయిక ఉందండి, ఒకదానికి ఒక అనుసంధానం ఉంది. మూడవది ఏమిటి, ఊబకాయం చాలా ఎక్కువ అయిపోయింది. యువత 25 సంవత్సరాల లోపల వాళ్ళు, పర్టికులర్గా స్త్రీలలో ఊబకాయం లేని వాళ్ళ సంఖ్య లెక్క పెట్టచ్చు. ఇది ఎవరైనా కించపరచడానికి ప్రయత్నం కాదు, ఇవి నిజం. ఇది ఎక్సర్సైజ్, వ్యాయామం, కనీసం రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి అని. ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? ఎందుకు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆఫీసు. పర్టికులర్గా ఈ ఎవరిని ఒక వృత్తి మీద మనం చెప్పడం కాకపోయినా, ఈ సాఫ్ట్వేర్ అనేది ఒక గొప్ప విప్లవం వచ్చింది భారతదేశంలో. ఆర్థికంగా చాలా ప్రగతి చెందింది. దానిలో వచ్చిన ఇబ్బందులు కూడా ఏమిటి, గంటలు కూడా కూర్చోవడం, కదలిక లేకుండా ఉండడం. అందరూ భారతీయులందరూ నిద్రపోయే సమయంలో ఒక వ్యక్తి మెలకువగా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ అమెరికా దేశస్తుడు లేకపోతే ఇంగ్లాండ్ దేశస్తుడు. అంటే భగవంతుడు తయారు చేసినటువంటి సర్కాడియన్ రిథమ్ సైకిల్ అని ఉంటుంది. అంటే అబ్బాయి

0: ఈ సమయంలో నిద్రపోవాలి, ఈ సమయంలో యాక్టివ్గా ఉండాలి, ఈ సమయంలో పనిచేయాలి అని దానికి విరుద్ధంగా మీరు టోటల్గా యాంటీగా వెళ్తూ ఉంటే శరీరంలో తయారయ్యేటువంటి హార్మోన్లు
1: కెమిస్ట్రీ
0: అంతా మారిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. చాలా ముఖ్యమైన ఈ మధ్యన వచ్చిన స్టడీ అండి, ఆ స్టడీ ప్రకారం స్ట్రోక్ అన్నది ఎవరైతే 9 తర్వాత 10 తర్వాత డిన్నర్ చేస్తే వాళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా హెచ్చుగా ఉంది 20%. ఇప్పుడు చాలా 5-స్టార్ హోటల్లో మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ డిన్నర్లు ఇవన్నీ వచ్చింది. ఇంకా సంస్కృతికి స్వస్తి చెప్పాలి. కానీ ఇప్పుడు స్టడీ చెప్తున్నది ఏమిటంటే లంచ్ గురించి వాళ్ళు ఎక్కువ సమయం చెప్పలేదండి. బ్రేక్ఫాస్ట్ మీరు 8 తర్వాత కానీ చేసినా ఎంత లేటు చేస్తుంటే ఈ స్ట్రోక్ వచ్చేటువంటి శాతం పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుందట. కాబట్టి పాతకాలం నుంచి ఉండేటువంటి తొందరగా భోజనం చేయడం, ఇప్పుడు జైన్ మునులు వాళ్ళు ఎందుకంటే సంవత్సరాలకు జీవిస్తున్నారు, ఏ ఆరోగ్యం ఇబ్బంది లేకుండానని, అంటే సూర్యాస్తమయం లోపల భోజనం చేసేయడం. అయితే పనిచేస్తూ ఉద్యోగస్తులకి ఎక్కడో దూరం ఆఫీసు హైదరాబాదు పొలిమేరల్లో నుంచి ఇంటికి వచ్చేసరికి 20-25 కిలోమీటర్ల ప్రయాణం అంత సింపుల్గా అవుతుందా లేదా అని ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఉన్నంతలో ఎంతవరకైనా రాగానే తొందరగా మళ్ళీ కొంచెంసేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకొని భోజనం మొదలయ్యేసరికి 12 గంటలు అవుతుందండి.
1: తినడం కూడా ప్రశాంతంగా తినడం మానేశారు.
0: దానివల్ల ఉపకాయం వచ్చేస్తుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో మనం అప్పుడప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ వాటిల్లో రిసెషన్ అని వింటుంటాం. అంతవరకు సమృద్ధిగా సంపాదన ఉన్న వాళ్ళు ఒకసారిగా ఇలాంటి రిసెషన్ కానీ లేదంటే ఆ కంపెనీని తీసేయడం కానీ ఇలాంటి జరిగినప్పుడు కూడా కొన్ని లోన్స్ తీసుంటారు, కొన్ని ఈఎంఐలు కట్టాల్సి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కూడా విపరీతమైన స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది.
0: అన్నింటికంటే స్ట్రెస్ ఎక్కువ అండి. ఇక్కడ ఒక మాట స్ట్రెస్ గురించి చెప్తాను. మా చిన్నప్పుడు ఏంటంటే అమెరికాలో ఇవన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ చాలా ఎక్కువ అని, అంటే 50% జనాభా అమెరికాలో ఏదో ఒక సమయంలో స్ట్రెస్కి ఒత్తిడికి లోనైన వాళ్ళు. ఆ దేశంలో మన దేశంలో లక్కీగా ఇబ్బంది అలాంటిది లేదు. అయితే మనం అప్పటికింకా మన పేద దేశంగా పరిగణించారు, అభివృద్ధి చెందుతున్న దేశం కూడా కాదు, పేద దేశం అది, ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు ఆర్థిక ప్రగతి చెందుతున్న కూడా పేద దేశం నుంచి తొందరగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా దగ్గరలో డెవలప్డ్ నేషన్గా రాబోతుంది. మనకి ఏదైతే ఉందో గణాంకం పట్టి ఎంత వస్తూ ఉంటే ఇబ్బందులన్నీ సహజమండి. ఈ బ్లడ్ ప్రెషర్ ఇందాక చెప్పుకున్నట్టయితే ఎక్కువ సడన్గా అయ్యి సడన్గా స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈ స్ట్రెస్ మూలకంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందన్నారు కదా డాక్టర్,
0: ఉన్నది.
1: దీన్ని యువత ఏ రకంగా ఎదుర్కోవాలంటారు స్ట్రెస్ని? అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కానీ, ప్రజల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కానీ కొన్ని ఇతరత్ర వేరే ఉద్యోగాలలో కూడా టార్గెట్స్ అని గోల్స్ అని పెట్టేస్తున్నారు. అది ఇంప్రాక్టికల్గా ఉన్నప్పుడు, వీళ్ళు రీచ్ కాలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఒక రకమైన ఆందోళన, స్ట్రెస్, ఒక రకమైన యాంగ్జైటీకి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత తనను తాను ఎలా స్ట్రీమ్లైన్ చేసుకొని ఎదుర్కోవాలంటారు?
0: ఏ ప్రైవేట్ సంస్థలో కూడా ఒక మీకు ఒక శాలరీ ఒక వ్యక్తికి ఇచ్చినట్టయితే వాళ్ళు టార్గెట్లు ఇస్తారు. ఆ టార్గెట్లు రీచ్ అవ్వాలి. టార్గెట్లు రీచ్ అవ్వాలంటే దానితో ఉన్న స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే దానిని ఎలాగ మనం సమన్వయించుకోవాలని ఒక మాటలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, గంటల కొలది కూర్చున్నారు, ఒత్తిడి తగ్గాలి, శరీరాన్ని కొంత వ్యాయామం కుదర్చాలి, చురుగ్గా అవ్వాలంటే ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటి తెలుసా, 30/2 అంటే 30 నిమిషాలు కానీ మీరు కూర్చుంటే 2 నిమిషాలు కొంచెం వాకింగ్ చేయాలంట. ఏదో దగ్గర దగ్గర మిత్రుల దగ్గరికి వెళ్ళి ఊరికే మాట్లాడడం, ఆ చుట్టూ ఒక బిల్డింగ్ నుంచి ఒకసారి ఒక చిన్న రౌండ్ కొట్టి రావడం. ఇప్పుడు మీటింగ్, ఇప్పుడు జూమ్ మీటింగ్లే ఉన్నాయి. జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు పాతకాలంలో ఫోన్ మాట్లాడుతూ ఉండి అటు ఇటు తిరుగుతుంటే ఏమిటి వీడికి ఏమైనా పిచ్చపెట్టిందో ఏంటి అలా తిరుగుతూ ఉంటాడని, ఒక విధంగా అది బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు దానివల్ల శరీరానికి వ్యాయామం జరుగుతూ ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. టార్గెట్లు ఉంటాయండి, టార్గెట్లు పోవు. ఇంకా ఆర్థిక ప్రగతి పెరుగుతున్న కొలది టార్గెట్లు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. ఈ దానితోనే ఉండాలి. ఒక 5 నిమిషాలు వ్యాయామం, మీరు చేసే పని ఇప్పుడు ఏదో సడన్గా మీ రూమ్ని మీరు క్లీన్ చేస్తున్నారు అనుకోండి, ఒకప్పుడు అన్నీ ఒకసారి తీసుకెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళు, దాన్ని డివైడ్ చేయండి. ఎంతవరకు హాస్యాస్పదంగా ఉంటుంది కానీ చిన్న విషయం, మీ ఆఫీస్ రూమ్లో ఉండేటువంటి డస్ట్బిన్ను కొంచెం దూరం పెట్టండి, అంటే లేచితే కొంచెం దూరం వెళ్ళి పనిచేస్తారుగా. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మీరు చేస్తూ ఉన్నట్టయితే ఉపకాయం వచ్చేసి బీపీ షుగరు ఇవన్నీ పెరిగిపోయిన కన్నా స్టాండింగ్ కొంచెం నిలబడి పనిచేయండి.
1: మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలంటారు డాక్టర్ గారు?
0: అన్నిటికంటే ముఖ్యమైనది, నేను ఏదో ఇబ్బంది వెళ్ళిపోతే, ఈ ఉద్యోగం పోతే నాకు ఇంకా లేదు, దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అని అనుకోకూడదు. అంటే దానిలో ఇంకొక మాట ఉంది, ఏదైతే ఒక టనల్ వస్తుంది చీకటిలాగా వెళ్తూ ఉంటాం, 1 కిలోమీటర్లో 1/2 కిలోమీటర్ ఉంటుంది, తర్వాత వెలుగు వస్తుందా? అంటే ఇది ఎండ్ ఆఫ్ ది టనల్ వెళుతురు ఉంది అనేటువంటి పాత నానుడి మరీ మనం మన మనసులో మననం చేసుకోవాలి. ఏముంది, ఈ కంపెనీ రాకపోతే ఇంకో కంపెనీకి వస్తుంది, జీవితం అక్కడ తాగిపోదు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాను, నా కుటుంబాన్ని నేను సంరక్షించుకోగలన్నటువంటి ఒక ఆలోచన, భోజనంలో భద్రత ఉన్న దాంట్లో ఎంత తొందరగా అయినట్టు ఎండ దాన్ని ఇంటి దగ్గర చేరుకోవడం, ఈ డిజిటల్ వరల్డ్ అక్కడ ఎలాగ మీరు చేస్తున్నది స్క్రీన్ టైమే, ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇంకా మీరు ఈ

0: టీవీలు చూడకుండా ఉండడం, యోగా మెడిటేషన్ అంటే ఆ టైంలో మీరు మీకోసం మీ తాలూకా మెదడుని కంట్రోల్ చేసుకున్నటువంటి అదుపులో పెట్టుకున్నటువంటి గట్టి ప్రయత్నం, ఇవి చాలా ఉపయోగకరమైనటువంటి సాధనాలు.
1: మన భారతీయ సంస్కృతిలో ప్రస్తుతం ఉండే ఆధునిక మోడర్నిటీ అని ఆ కొత్త కొత్త పోకడలో వాటిని దూరం చేసుకుంటున్నాం. అలా కాకుండా తిరిగి నిత్య జీవితంలో యోగా ప్రాణాయామ ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకున్నట్లయితే మనం చేయాల్సిన కార్యక్రమాల పట్ల తిరిగి మనము శక్తివంతంగా పనిచేసే అవకాశం
0: పునరుజ్జీవితం అవుతుంది. అదే ఇప్పుడు ఏంటంటే సమయం కేటాయించాలి. దానికి ఇంగ్లీష్లో ఏమిటంటే కేటగరైజ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ. అది సమయం లేకుండా అయిపోయింది. ఒకటి లేవడమే తెల్లవారు ఎప్పుడో లేటుగా లేస్తారు. 9 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చారు, నేను 10 గంటలు పడుకుంటాను, ఇంకా టీవీ లేదు అంటే 4 గంటలకు 5 గంటలు లేస్తాను, పోను 6 గంటలు లేవండి. తర్వాత ఒక అరగంట సేపు నేను తప్పకుండా దీనికి కేటాయించాను. ఆ తర్వాత న్యూస్ పేపర్ చదువుతా. ఇప్పుడు మీరు కూల్ డ్రింక్సే చెప్పారు తీసుకోండి, టీ కాఫీ, అలాగే సాఫ్ట్ డ్రింక్స్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందులో కూడా కెఫీన్ అనేటువంటి ఒక ఉంటుంది. ఆ కెమికల్ వల్ల ఏమవుతుంది, నిద్ర తక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా ఆల్కహాల్ మద్యం వాడడం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. అది ఒకప్పుడు సోషలైజింగ్గా ఉండేటువంటిది ఇప్పుడు రెగ్యులర్ క్రమబద్ధం అయిపోయింది. పొగ త్రాగడం పాతకాలంలో అబ్బో వాళ్ళు పొగ తాగుతున్నాడు అంటే అది ఒక పెద్ద దేనిలాగా వ్యక్తిని దూరంగా చూడడం అనే రోజుల నుంచి పొగ త్రాగడం అనేది ఒక హాబీలాగా అయిపోయింది. దానివలన రక్తనాళాలు నెమ్మది నెమ్మది కుంచుకుపోయి రక్తం ప్రసరణ దాంట్లో నుంచి స్లో అయిపోయి బాగా ఫోర్స్ఫుల్గా వెళ్లాల్సి రావడం వల్ల వచ్చేదే రక్తపోటు.
1: అది కూడా ఒక కారణం అంటారు.
0: అవునండి.
1: సో ఇటు హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల వాడే మందులు కానీ జీవన శైలిలో వచ్చే వ్యసనాల వల్ల కానీ కూడా ఈ స్ట్రోక్స్ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రేపటి భవిత అయిన యువత ఖచ్చితంగా జీవన శైలిలో సరైన మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యకరమైన ఆహారము ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పరచుకున్నట్లయితే ఈ స్ట్రోక్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉందంట. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం గురించి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్న హుసేన్ మరియు శ్రీ షేక్ జాన్ సిద్ధులు గర్ల నాదస్వరం ప్రసారమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి సింగం మారుతి గారి కథానిక చిన్న పలకరింపు ప్రసారమవుతుంది. అలాగే 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో

ఓల్డ్ అల్వాల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పుడు అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య పాడిన అన్నమాచార్య కీర్తనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాము.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందంచే మా ఇంటి మహాలక్ష్మి కథ పొగ్గు కథ ప్రసారమవుతుంది. సాయంత్రం 7:15కు ఇల్లు బాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం, ఇంకా పశువుల్లో వచ్చే బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి

నుంచి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల నిపుణులు డాక్టర్ ఎల్ గోపాల్ గారి ప్రసంగం ప్రసారమవుతాయి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర వైభవం ఈ చిత్రం కోసం ఘంటసాల బృందం పడిన ఆత్రేయ గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన పాట విందాము.

ఆకాశవాణి నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి రిలే.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పెద్దమండవ షేక్ చినహుసేన్, శ్రీ వెంకటగిరి షేక్ జాన్ సైదులుల నాదస్వర యుగళం విన్నారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది.

మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేకు ఘనతకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్లోని జలంధర్ నుంచి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లో బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్టును సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేళఘట్కేశాలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ కవి అందేశ్వరి స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు చెందిన వక్ఫ్ ఆస్తుల రికార్డుల బదిలీ ప్రక్రియను మన రాష్ట వక్ఫ్ బోర్డు పూర్తి చేసింది. 3503 ఫైళ్లు, 4050 సర్వే కమిషన్ నివేదికలు, 2 అధికారిక గెజెట్ వాల్యూములతో పాటు ఇతర కీలక పత్రాలను ఆంధ్రప్రదేశ్కు అప్పగించింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్యుల సూచనలతో ఈ చర్య తీసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవేళ జరిగే మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజాము 4:30 వరకు, రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు ఈవేళ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా గంగోత్రి. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గంగ, కల్పన, శ్రీవర్ధిని పాడిన వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

0: 0555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇప్పుడు గోదావరి ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్రపడిన వేటూరి గీతానికి కేఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: శ్రోతలు చిత్రసీమలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఆనంద్ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన వేటూరి గీతం విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: చిత్రసీమలో ఇప్పుడు ఆలాపన. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సూత్రధారులు. ఈ చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన సి నారాయణ రెడ్డి గీతానికి కెవి మహదేవన్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: చిత్రసీమలో ఇప్పుడు గీతాంజలి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మహర్షి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నాయని కృష్ణమూర్తి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు అన్వేషణ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి

ఇప్పుడు కేఎం రాధాకృష్ణన్ సంగీత దర్శకత్వంలో చందమామ చిత్రం కోసం ఆశా భోస్లే, కేఎం రాధాకృష్ణన్ పాడిన అనంత్ శ్రీరామ్ గీతం విందాం.

చిత్రసీమలో చివరిగా పౌర్ణమి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ ఉదయం 10 గంటలకు వార్తల ముఖ్య అంశాల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈ ఉదయం 11:30 ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. హైదరాబాద్కు చెందిన స్కైరోట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ ప్రయోగం ఆగమన్ అనే పేరుతో వాతావరణ పరిస్థితులు, భద్రతా అనుమతులకు లోబడి జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్టును సందర్శిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ ఘట్కేసర్లో పర్యటిస్తారు. సాయంత్రం 5 ప్రముఖ కవి అంధ్యశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్యుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ హైదరాబాద్లో నిన్న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 17,88,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు 114 ప్రభుత్వ ఆసుపత్రులు, 886 ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మూడో స్థానం కోసం మాయామిలో మ్యాచ్ జరుగుతుండగా రేపు ఫైనల్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు ఈవేళ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో చైనా ప్రత్యర్థితో తలపడతారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా శుభలేఖ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి కెవి మహదేవన్ సంగీతం అందించిన పాట విందాం.

సాహిత్యంలో వశీకరణ శక్తిని నింపుకున్న ప్రక్రియ పాట. రాతి హృదయాల్లోనూ చివుళ్లను ములిపించగల స్పర్శ పాటలో దాగి ఉంది. అది భూ ప్రకంపనలు మించిన స్పందనల్ని సృష్టిస్తుంది. అందిశ్రీ అటువంటి పాటల సృష్టికర్త. ఆ పాటల ఝరి నిన్న మునుపు శాశ్వతంగా మోగపోయింది. అయితే ఈరోజు అందేశ్రీ గారి జన్మదిన సందర్భంగా ఆయనను గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ పాటలు విందాం. ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజ కవి

అయితే ఈరోజు అందేశ్వరి గారి జన్మదిన సందర్భంగా ఆయనను గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ పాటలు విందాం. ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజ కవి అందేశ్వరి, పరిసరాల్లోని పరిణామాలకు పాటగా పరిడబిల్లిన ప్రజాకవి. పసితనం నుంచే పశువుల కాపరిగా పనిచేసిన, రోజువారీ కూలీగా తాపీ మేసరిగా శ్రమించి మనసును మాత్రం పదాల చుట్టూ పరిభ్రమించేది అందేశ్వరి. అసలు పేరు అందే ఎల్లయ్య. ఊహ తెలియని వయసులో తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అనాథై ఆయన పాట తొలి ఊరటనిచ్చింది. ఏ పడిలో చదువుకోకపోయినా లోకమనే విశ్వవిద్యాలయంలో గాఢమైన తాత్విక విషయాలను అవగాహన చేసుకున్నారు అందేశ్వరి. తొలి దశలో శృంగేరి మఠ పీఠాచార్యులు స్వామి శంకర్ మహారాజ్ ఆశీస్సులతో జీవనోత్సాహాన్ని నింపుకున్నారు. ఆచార్య బిరుదురాజు రామరాజు ప్రేమాభిమానాలు పొంది ఆయన మార్గదర్శకత్వంలో సాహిత్య సృజనకు పాదులు త్రవ్వుకున్నారు. అందేశ్వరి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునేదానికి ముందుగా ఇప్పుడు జాను చిత్రం కోసం ప్రదీప్ కుమార్ పాడిన సిరివెన్నెల గీతానికి గోవింద్ వసంత సంగీతం అందించిన పాట విందాం.

అంత్యశ్రీ తన 6 ఏళ్ల వయసు నుండే ఆసువుగా పాటలల్లటం మొదలుపెట్టారు. తనలోని కవితాత్మకత నిరుదురలేపి సాహిత్య జిజ్ఞాసను కలిగించిన గురువులందరినీ తలుచుకుంటూ పాటల పూదోట లలిత గీతాల సంపుటి 1994 అక్టోబర్లో వెలువరించారు. అదే సంవత్సరం డిసెంబర్లో అందిల సందడి అనే కవితా సంపుటి అందించారు. అంత్యశ్రీ ఈ 2 గ్రంథాలకు ప్రముఖ సాహితీవేత్తలు సి నారాయణ రెడ్డి, పేర్వారం జగన్నాథం, రావూరి భరద్వాజ, బోయిన భీమన్న తదితరులు ముందు మాటలు రాశారు. కాలం గుండెల మీద చెరిగిపోని కవితా వాక్యమై ప్రతిధ్వనిస్తుంది అంత్యశ్రీ పాట. అంత్యశ్రీ అనగానే ఎన్నో ప్రజాదరణ పొందిన గీతాలు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ పాట మార్చ్ ఫాస్ట్ ఉద్యమంగా గీతంగా ప్రజానీకాన్ని ముందుకు నడిపించింది. నేడు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా అది విరాజిల్లుతోంది. తెలంగాణ సాంస్కృతి, సామాజిక, రాజకీయ అస్తిత్వ వైభవాన్ని కీర్తించిన ఈ గీతం ఎప్పుడు విన్నా గాఢమైన భావోద్వేగాలను అందిస్తూ ఒక చారిత్రక పోరాటాన్ని, విజయాన్ని గుర్తు తెలుస్తుంది. చిత్రసీమలో ఇప్పుడు సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ పణ్ణ కృష్ణకాంత్ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పడిన శ్రీమణి గీతానికి గోపీ సుందర్, రాజేష్ మురుగేషన్ సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక సభల్లో అందెశ్రీ పాటలు ప్రజలను ఉర్రూతలూపాయి. జై బోలో తెలంగాణ, గళగర్జన జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ, ఇందులో ఒక్కో కవితాపాదంలో ఎంతటి ఉత్ప్రేరక శక్తి కేంద్రీకృతమై ఉందో అందరికీ అనుభవమే. పల్లె నీకు వందనాలమ్మో, ననుగన్న తల్లి నీకు వందనాలమ్మో, నాకు పాట నేర్పిన ఆట నేర్పిన బ్రతుకు బాట నేర్పిన పల్లె నీకు వందనాలమ్మో అనే పాటను అందెశ్రీ ఆత్మకథాత్మక గీతంగా చెప్పవచ్చు. ఇక కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అనే పాట అందెశ్రీ గ్రామీణ దేవతలపై ఉన్న భక్తి తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. పల్లెలోని అణువణుపులో ఉన్న జానపద సంస్కృతి అంశాలను స్మరిస్తుంది. అందెశ్రీ ఒక ఆధ్యాత్మిక బాటసారి, దారి పొడవునా పాటల తోడుగా నడిచిపోయే జానపదుడు. మనిషిని కేంద్రంగా చేసుకుని మానవీయ జీవన విలువల కోసం ఆయన అన్వేషించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాటలో మానవత్వం పరిమళించే వ్యక్తి కోసం భూగోళమంతా ప్రతిధ్వనించేలా తన భావాలను వినిపించారు. అందిశ్రీకి కావలసింది కేవలం భౌతికమైన మనుషులే కాదు, ఆ మనుషుల మనసులు మానవత్వంతో నిండిపోవాలి, మరో మనిషి పట్ల ప్రేమతో స్పందించగలగాలి. అలాంటి నిజమైన మనిషి కోసం ఆయన ఆవేదంతో ఆలపించారు. ఇప్పుడు పోటుగాడు చిత్రం కోసం కార్తీక్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతానికి అచ్చు సంగీతం అందించిన పాట విందాము.

తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణ దశలో భాగంగా అందిశ్రీ 1307 పేజీలతో నిప్పుల వాగు అనే బృహత్ కవితలు, పాటల సంకలనాన్ని తెచ్చారు. అందిశ్రీ గారు కేవలం ఒక గేయ రచయిత మాత్రమే కాదు, తెలుగు నేల గుండె చప్పుడిని అక్షరాలుగా మలిచిన ప్రజాకవి. ఆయన పాటల్లో మన భాష ఉంది, మన సంస్కృతి ఉంది, మన ఆత్మగౌరవం ఉంది. తరాలు మారినా ఆయన సాహిత్యం సజీవంగానే ఉంటుంది. అలాంటి మహానుభావుడి సాహిత్యాన్ని చదవటం, వినటం, భావితరాలకు చేరవేయటం మనందరి బాధ్యత. అందిశ్రీ గారికి మన హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు భీమ్లా నాయక్ ఈ చిత్రం కోసం కేఎస్ చిత్రపాడిన రామజోగేశాస్త్రి గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన పాట విందాం.

కొంతమంది కవులు పదాలు రాస్తారు, కానీ అందేశ్రీ గారు ప్రజల హృదయాలను రాశారు. ఆయన కలం నుంచి జాలుబారిన ప్రతి అక్షరం మన నేల సువాసనను, మన జీవిత సత్యాలను, మన ఆత్మగౌరవాన్ని ప్రతిధ్వనింపచేస్తుంది. తెలుగు ఉన్నంతకాలం అందేశ్రీ గారి గీతాలు మారుమ్రోగుతూనే ఉంటాయి. కలం చేతిలో ఉంటే కవి అవుతారు, కానీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతే మహాకవి అవుతారు. అలాంటి మహాకవి అందేశ్రీ గారికి శతకోటి వందనాలు. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు కొండపొలం చిత్రం కోసం సత్యామిని పీవీఎన్ఎస్ రోహిత్ పణ్ణ ఎంఎం కీరవాణి గీతం విందాం.

ఈరోజు అందిశ్రీ గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి మన హృదయపూర్వక నివాళులు, శతశ వందనాలు అర్పిద్దాం. ఆయన కలం రాసింది కేవలం పాటలు కాదు, ప్రజల ఆత్మగౌరవం, నేల పరిమళం, మనిషి జీవిత సత్యాలు. తెలుగు భాష ఉన్నంతకాలం, తెలంగాణ ఆత్మ ఉన్నంతకాలం అందిశ్రీగారి సాహిత్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది. జన్మదినం అనేది ఒక వ్యక్తి పుట్టినరోజును మాత్రమే కాదు, ఆయన ప్రపంచానికి అందించిన వెలుగును గుర్తు చేసుకునే రోజు కూడా. ఆ తెలుగును, ఆ వెలుగును సాహిత్యానికి ప్రసాదించిన ప్రజాకవి అందిశ్రీగారికి జయంతి సందర్భంగా శతకోటి వందనాలు. చిత్రసీమల ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపో ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పడిన అనంత్ శ్రీరామ్ గీతానికి ఏఆర్ రెహమన్ సంగీతం అందించిన పాట విందాం.

ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి సింగం మారుతి గారి కథానిక చిన్న పలకరింపు ప్రసారమవుతుంది. అలాగే 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో ఓల్డ్ ఆల్వల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సొంతం చిత్రం కోసం చిత్రపాడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు బంగారాజు ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరాంపాండ బాలాజీ గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాట విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి అధికారుల వైఖరే కారణమంటూ జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడెకి మకిహారా చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా పక్కాగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళగట్కేశ్వరంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ కవి అందేశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్1 మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. ఆగమన్ అనే పేరుతో హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ప్రయోగాన్ని రూపొందించింది. రాజస్థాన్లోని మాన్గఢ్ ధామ్లో 5 రాష్ట్రాల సరిహద్దు గిరిజనులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. భీల్ ప్రదేశ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో పూర్తిగా సామాజిక రాజకీయేతర నిరసనగా సాగిన సభలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా భీల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. హైదరాబాద్ సరూనగర్ స్టేడియంలో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అయితే సభ ప్రారంభానికి ముందే మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైకోర్టు అనుమతి ఉన్నా అరెస్టులు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూమికి కంచె వేసేందుకు ఈ ఉదయం వెళ్లిన అధికారులు, స్థానిక రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కంచె పనులు అడ్డుకున్న రైతుల నిరసనకు దిగ్గా తోపులాట్లో ఒక రైతు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఆకాశం మేఘావృతమై పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30కు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పడిన సురేందర్ గీతానికి పవన్ సంగీతం అందించిన పాట విందాం.

0: విన్నపాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం శశికిరణ్ శ్రావణ భార్గవి పాడింది. రచన వనమాలి, సంగీతం మిక్కీజే మేయర్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు విందాం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368033 లో

0: www.brao.ac.in లో పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు జుమ్మంది నాదం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతా మాధురి, దీపు పాడిన శుద్ధాల అశోక్ తేజ గీతం విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కందిరీగా చిత్రం కోసం కార్తీక్ సుచిత్ర పాడిన పాట, రచన రామజోగేశాస్త్రి, సంగీతం తమన్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

విన్నపాట. సీతారామం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి సింధూరి పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం విశాల్ చంద్రశేఖర్.

హరిచరణ్ ప్రణవి ఆచార్య పాడిన పెళ్లి చూపులు చిత్రంలోని పాట అది. రచన శ్రేష్ట, సంగీతం వివేక్ సాగర్.

చెమ్మని కలలను కదిపితే చాలా కన్నీ కౌకిలి చేరగలేవా ఊహల వాకిట ఉండకురా కల వెన్నెల చిందు వరం మీరా పూతన గర్ప మణంచిన వాళ పాపపు విరహము బలిగుణరారా మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర.

చిత్రసీమలో చివరిగా శివమణి చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన చక్రి గీతం సంగీతం చక్రి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Innovation is something that doesn't happen overnight. It's a culture, a mindset that encourages curiosity, experimentation, and risk-taking. When children are encouraged to ask questions instead of memorizing answers, that's innovation in education. When companies reward creativity instead of just productivity, that's innovation in work culture. When governments support research and startups, that's innovation in policy. India's young generation, the Gen Z and the millennials, are the heart of this innovation culture. They are fearless, tech-savvy, and socially aware. They care not just about profit, but purpose.

0: They want to solve real-world problems from climate change to waste management, from women's safety to education access. And startups are becoming their platform to do so. Now, let's talk about technology, the backbone of modern innovation. Without technology, most startups wouldn't exist. Internet connectivity, smartphones, cloud computing, artificial intelligence, and blockchain. These tools have made it possible to turn ideas into products quickly and cheaply. During the COVID-19 pandemic, technology was a lifeline. Startups like Practo made healthcare accessible online. Unacademy and Byju's helped students continue learning from home. Zoom and Google Meet made remote work normal. This shows that when technology meets creativity, even the biggest challenges can be overcome. In rural India, innovation through technology has empowered farmers and artisans. Startups like DHAT provide agricultural support directly to farmers. eChaupal helps connect farmers to markets.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: The role of education in fostering innovation. You might be wondering, where does this ideas come from? The answer lies in education. Our schools and colleges are not just places to study. They are incubators of creativity. When education focuses on rote learning, innovation dies. But when it focuses on creativity, collaboration, and problem solving, innovation thrives. Today, many Indian universities have innovation hubs and startup incubators where students can experiment, build prototypes, and even get mentorship and funding. Institutes like IITs, IIMs, NITs, and many private universities are leading this movement. For example, the IIT Madras Incubation Cell has provided hundreds of startups that work in clean energy, AI, and biotechnology. Education is no longer just about getting a job. It's about creating jobs. The Indian government has realized that startups can drive economic growth and create more new jobs. That's why policies like Startup India, Atal Innovation Mission, Digital India, and Make in India have been introduced. Startup India provides funding, tax exemptions, and recognition. Atal Innovation Mission set up innovation labs in schools and colleges. Digital India improves internet connectivity across rural areas. Make in India promotes manufacturing and product-based startups. These initiatives have created an environment where innovation is not just encouraged but celebrated.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: built, because the future belongs to those who create it. Thank you, dear listeners, for tuning in. This is Tanisha, signing off. Keep dreaming, keep believing, and keep innovating. Until next time, stay inspired and stay innovative.
1: ఆకాశవాణి సమయం 12:30 వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ధ విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
2: आतंकवाद के खिलाफ भी हमारी गवर्नमेंट ने पूरी दुनिया के सामने अपने बदले हुए नजरिए को स्पष्ट किया है. आतंकवाद के विरुद्ध जीरो टॉलरेंस हमारे लिए केवल एक स्टेटमेंट नहीं है, बल्कि लाइन ऑफ एक्शन है. आतंकवाद के खिलाफ हम दरवाजे पर नहीं बल्कि घर में घुसकर मारेंगे. ऑपरेशन सिंदूर के दौरान सारी दुनिया ने यह देख भी लिया, हमारी सेनाओं का पराक्रम तो हमेशा ही अद्भुत रहा.
1: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబ మాట్లాడుతూ, ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో

పాల్గొని బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోట్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగు తేజం పీవీ సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ అయిన 1934 నుంచి 3వ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్ జత్ సైక్య తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు

కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ వన్ ఈవేళ అంతరిక్షంలోకి ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు

0: రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందేమాతరం ప్రత్యేక పోస్ట్ కార్డు ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. కాగా భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు స్కైరూట్ ఏరోస్పేస్కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రయోగాలు యువతలోని ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తిని చాటు చెబుతాయని, మన అంతరిక్ష రంగ సంస్కరణలు ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని మోదీ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ అసైన్డ్ ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు లాగిన్, డిజిటల్ రికార్డులు, పోర్టల్ నిర్వహణ సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత అంశాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీలకు నిధులను జమ చేసే విధానాన్ని మారుస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ను కలుపుతూ 3 హైస్పీడ్ రైలు క్యారిడర్ల అలైన్మెంట్, స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ నేల ఆత్మను తన అక్షరాల్లో ఆవిష్కరించి ఉద్యమ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో పర్యటిస్తారు. ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అంధశ్రీ జయంతి సందర్భంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మించనున్న అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలు జరిగే కార్యక్రమంలో సుమారు 3,95,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మృతివనం విగ్రహ ప్రతిష్టాపన పనులకు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, అటవీ చట్టం, గ్రామాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో చర్చించినట్లు వెంకటయ్య తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అర్హులైన SC/ST తప్పనిసరిగా జాబ్ కార్డులు పని కల్పించాలన్నారు.
1: SC/ST సప్లా నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఇక్కడ వాయులు జరిగినా గానీ ఇంతటి వారిని ఉపయోగిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రెగ్యులర్ గా మరి DMC మీటింగ్లు 13 నెలలకు ఒకసారి జరగాలని, మరి సివిల్ రెడ్డి 14 చివరి వారంలో తహసీల్దారు, SI ఆధ్వర్యం జరగాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లాలో

0: నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై నెలలో సుమారు 30% వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి సాగు చేపట్టాలని, పరిమిత సాగునీటి వనరులు ఉన్న ప్రాంతంలో కంది, ఆయిల్ ఫామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వానాకాలం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా కూసమంచి మండలంలో 3,000 ఎకరాలకు పైగా వరినాట్లు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ మండలంలో పర్యటించారు. పోచారం గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని, సాగునీటి కల్పతరువైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడగంటిందని వివరించారు. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుపిపై తొలి గేమ్ను 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యములున్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. 2 ఏళ్ల తర్వాత సింధు ఒక టోర్నమెంట్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. రేపు జరిగే ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగూచితో సింధు తలపడతారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ తెలిపారు. భూముల రీసర్వే కార్యక్రమంపై నల్గొండ మండలం కుదువన్పూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఒకరోజు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, వ్యాపారంలో వస్తువు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ ఆర్థిక అక్షరాస్యత కూడా ఉండాలని చెప్పారు. ఈ కామర్స్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్పై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం బొక్కివాగు ప్రాజెక్టు కుడికాలువ నుంచి సిర్పూర్ శాసనసభ్యులు పాల్వయ్య హరీష్బాబు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితి ఉండడంతో ప్రాజెక్టు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకుని ప్రాజెక్టు గేటును సొంత నిధులతో ఎమ్మెల్యే హరీష్ బాబు బాగు చేయించడం విశేషం. రాష్ట్రంలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫీఫా ప్రపంచకప్ 2026 చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచకప్లో 3వ స్థానం కోసం ఇవాళ జరిగే మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 4:30 వరకు, రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది. ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అందేశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అందేశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: ఈనాటి కార్యక్రమంలో చిన్ని పలకరింపు శ్రీమతి సింగం మారుతి గారి కథానిక విందాం.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. చిన్ని పలకరింపు అనే కథను ఆస్వాదిద్దామా? రామచంద్రరావు గారు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగి వాకింగ్కు బయలుదేరాడు. ఇంతలో 7 వయసున్న మనవడు వచ్చాడు. వాడిని ఎత్తుకొని ముద్దు చేశాడు. వాడాయన చొక్కా తడిపాడు. ఇంతలో జానకమ్మ వచ్చి మనవణ్ణి ఎత్తుకొని, అయ్యో బుజ్జిగాడు మీ చొక్కాని తడిపేశాడు, మళ్ళీ మీరు చొక్కా మార్చుకోవాల్సిందే అన్నది. మరేం పర్వాలేదు, ఇంతటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అంటూ చొక్కా మార్చుకొని వాకింగ్కి బయలుదేరాడు. మధ్యలో వాచ్మెన్ నమస్కారమయ్యా గారు అని అన్నాడు. వాడి కొడుకు చదువుకు ఈయన సాయం చేశాడు. బాగున్నావా రంగయ్య, కొడుకు బాగా చదువుకుంటున్నాడా అంటూ పలకరించాడు. దారిలో అందరినీ పలకరించుకుంటూ వెళ్లటం ఆయనకు అలవాటు. కూరలమ్ముకునే గంగమ్మ నమస్కారమయ్య గారు అంటూ దండం పెట్టింది. దానికి ఆ బండి పెట్టుకోవటానికి ఆయన సాయం చేశాడు. బాగున్నావా రంగమ్మ, వ్యాపారం ఎలా ఉంది, మీ ఆయన ఎలా ఉన్నాడు అని అంటూ ముందుకు సాగాడు. ఇంతలో అప్పుడే అక్కడ సైకిల్ తొక్కుతున్న ఒక పిల్లవాడు కింద పడ్డాడు. వాడిని పైకి లేపి బుజ్జగించి సైకిల్ సరిచేసి వాడిని పంపించేశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఒక కారు వచ్చి ఆయన ముందు ఆగింది. కారు దిగి ఒక అబ్బాయి వచ్చి నమస్కారం బాబాయ్ గారు అంటూ పలకరించాడు. రామచంద్రరాయ్ గారు గుర్తుపట్టలేదు. అప్పుడు ఆ అబ్బాయి, నేనండి మోహన్ను, మీ ఇంట్లో వారాలు చేసుకుని చదువుకున్నాను. మీ దయవల్ల ఇంజనీరింగ్ పాస్ అయి అమెరికా వెళ్ళి స్థిరపడ్డాను. అంతా మీ దయబాబాయ్ గారు అని అన్నాడు. దానికి రావుగారు, నాదేముంది మోహన్, నీవు చేసిన సహాయాన్ని సార్థకత చేసుకున్నావు అని అన్నాడు. రండి, మిమ్మల్ని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అని అడిగాడు మోహన్. వద్దు బాబు, నేనే నడిచి వెళ్తాను, స్నేహితులు ఎదురుచూస్తూ ఉంటారు అని అంటూ దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్లాడు. అక్కడ ఉన్న ఆయన స్నేహితులు, ఏమిటి రావుగారు ఇవాళ ఇంత ఆలస్యమైందే అన్నారు. దానికి ఇంకొక స్నేహితుడు, రావుగారు ఎందరికో ఆత్మబంధువు కదా, అందరినీ పలకరిస్తూ రావద్దు అన్నాడు. అందరూ నవ్వారు. నిజమే, రామచంద్రరావు గారు నలుగురూ కావాలనుకునే మనిషి. తన చుట్టూ ఉన్న వారి కష్టాలు తనవిగా భావించి చేతనైన సహాయం చేసే ఆత్మబంధువు లాంటి మనిషి. అతనికి అందరిలోనూ మంచితనమే కనపడుతుంది. జానకమ్మ ఆయనకు తగిన ఇల్లాలు. వారు పిల్లల దగ్గరే ఉంటూ హాయిగా కాలం గడుపుతున్నారు. రామచంద్రరావు గారు వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు. జానకమ్మ వేడివేడిగా కాఫీ అందించింది. కాఫీ తీసుకొని పేపర్ చేతపుచ్చుకొని బాల్కనీలో మొక్కల మధ్య కూర్చున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఆశ్చర్యపోయాడు. ఆ ఫోను తన స్నేహితుడు కొలీగు మూర్తి నుంచి వచ్చింది. మూర్తి రామచంద్రరావు గారు ఒకే ఊరిలో చదువుకున్నారు. కానీ మూర్తి వ్యక్తిత్వం రామచంద్రరావు గారి వ్యక్తిత్వానికి పూర్తిగా విరుద్ధం. మూర్తి వాళ్ళు కాస్తా ఉన్నవాళ్లు. మూర్తి ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు. కానీ రావుగారికి ఒకే ఊరైనందువల్ల మూర్తి అంటే ఇష్టం. కలుపుకోటానికి ప్రయత్నం చేసేవాడు. ఇద్దరు గ్రూప్స్ రాశారు. మూర్తి ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. రావుగారు గుమాస్తాగా సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. కానీ మూర్తి ఎప్పుడూ రావుగారిని పలకరించేవాడు కాదు. చాలా గంభీరంగా ఉండేవాడు. అప్పుడప్పుడు రావుగారే మూర్తిని పలకరిస్తూ ఉండేవాడు. తన ప్రవర్తన వల్ల చుట్టాలు బంధువులు కూడా దగ్గరికి వచ్చేవాళ్లు కాదు. ఏ శుభకార్యము కుటుంబంతో వెళ్లేవాడు కాదు. సంపాదిస్తున్నాను, అన్నీ ఉన్నాయి, నాకు నేనే అన్నీ సమకూర్చుకోగలను, ఎవ్వరి అవసరం లేదు అని అనుకునేవాడు. ఇద్దరూ రిటైర్ అయ్యారు. రామచంద్రరావు గారు మూర్తి రిటైర్మెంట్ సందర్భంగా ఒక భగవద్గీతనిచ్చి, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉందిరా మూర్తి, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండు అంటూ చెప్పాడు. ఆ తర్వాత చాలా కాలం గడిచింది. మూర్తి సంగతులు ఏమీ తెలియలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకొని హలో అన్నాడు. అటునుంచి మూర్తి గొంతు చాలా నీరసంగా.

సిద్ధంగా ఉంది. యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత మూర్తి, చంద్రం ఒకసారి ఇంటికి రారా, నీతో చాలా మాట్లాడాలి అని పిలిచాడు. ఇదిగో వస్తున్నాను అంటూ మూర్తి ఇంటికి వెళ్ళాడు చంద్రం. ఆశ్చర్యపోయాడు, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇల్లంతా బూజులు పట్టి భయంకరంగా ఉంది. చిన్నగా లోపలికి వెళ్ళాడు. మంచం పైన మూర్తి. రామచంద్రరావు గారికి కన్నీళ్లు వచ్చాయి. ఏమిటిరా ఇలా అయిపోయావు అని అడిగాడు. దానికి మూర్తి, అంతా నా స్వయం కృతాపరాధంరా అంటూ ఏడ్చాడు. చెప్పటం మొదలుపెట్టాడు. నా ప్రవర్తనతో విసిగి పిల్లలు బయటికి వెళ్లారు. ఇక్కడే ఉంటే పలకరించేవాళ్లు లేక అమ్మ కూడా పిచ్చిది అయిపోతుంది అంటూ వాళ్ళ అమ్మని కూడా తీసుకుని వెళ్లారు. మొదట్లో నా భార్య సీత ఫోన్ చేసేది, కానీ నేనే చాలాసార్లు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆమె కూడా ఫోన్ చేయటం మానేసింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండేవాణ్ణి. వంట మనిషి, పని మనిషి అందరినీ పెట్టుకున్నాను. అందరూ డబ్బు కోసం పనిచేసేవాళ్లే. ఎవ్వరికీ పని పట్ల శ్రద్ధ గానీ నా పట్ల ప్రేమ గానీ ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు రోడ్డుపై వస్తుండగా నాకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డుపైన పడి ఉన్నాను. ఎవరో ఒక మహానుభావుడు నన్ను హాస్పిటల్లో చేర్చాడు. నేను మెలకు వచ్చి చూసేసరికి నా పక్కన నా అన్నవారు ఎవ్వరూ లేరు. పలకరించే దిక్కులేదు. కొద్ది రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. తర్వాత టయానికి మందులు ఇచ్చేవారు కానీ టయానికి వండి పెట్టేవారు కానీ ఎవ్వరూ లేరు. అందరూ డబ్బు కోసం పనిచేసేవారే. నా కోసం ప్రేమగా వండి పెట్టేవారు కానీ ఆప్యాయంగా పలకరించేవారు కానీ లేరు. అప్పుడు నాకు నా కుటుంబం గుర్తుకొచ్చింది. ముఖ్యంగా నా భార్య సీత గుర్తుకొచ్చింది. తను నా కోసం చేసిన సేవలు గుర్తుకొచ్చాయి. టయానికి ప్రేమగా అన్నీ సమకూర్చి పెట్టేది. ఒక్క పూట భోజనం చేయకపోయినా ఒప్పుకునేది కాదు. ప్రేమగా వండి వడ్డించేది, టయానికి మందులిచ్చేది. నా అహంకారంతో మహాలక్ష్మి లాంటి ఇల్లాలిని, బంగారం లాంటి పిల్లల్ని దూరం చేసుకున్నాను. అప్పుడే నాకు నీవు గుర్తుకు వచ్చావు. ఫోన్ చేశాను. నా కుటుంబాన్ని మళ్ళీ నాతో కలపరా చంద్రం అని వేడుకున్నాడు. కృష్ణమూర్తి పరిస్థితి చూసి రామ్మూర్తి గారికి కళ్ళు చెమర్చాయి. ఎలాగైనా సరే వారి కుటుంబాన్ని కలపాలని నిశ్చయించుకున్నాడు. మూర్తి భార్య సీతకు ఫోన్ చేశాడు. రామచంద్రయ్య గారు, ఎలా ఉన్నావు చెల్లెమ్మా అంటూ పలకరించాడు. ఆయనకు దూరంగా ఉన్న జీవితం ఎలా ఉంటుందన్నయ్య, ఆయనే గుర్తుకొస్తున్నారు అంటూ మొరపెట్టుకుంది. రామచంద్రయ్య గారు మూర్తి పరిస్థితి గురించి పూర్తిగా వివరించాడు. ఆయన భార్య సీతతో ఒకప్పటి పరిస్థితి మారిపోయిందమ్మా, ఇప్పుడు ఆయనే మీకోసం కలవరిస్తున్నారు అంటూ మూర్తి పరిస్థితి వివరించాడు. దానికి సీతమ్మ, పిల్లలు నేను ఆయననెప్పుడూ కాదనుకోలేదు. ఆయనే మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు, వద్దనుకున్నాడు. ఆయన పరిస్థితి తెలిసి చాలా బాధగా ఉంది. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం అంటూ అంతా కలిసి మూర్తి దగ్గరకు బయలుదేరారు. కాలింగ్ బెల్ మ్రోగటంతో తలుపు తెరిచిన మూర్తి తన కుటుంబాన్ని చూసి చాలా సంబరపడ్డాడు. తూలిపడబోయిన మూర్తిని అతని భార్య సీత పట్టుకొని మంచంపై పడుకోబెట్టింది. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అంతా మూర్తి చుట్టూ ముగారు. అంతే, మూర్తి ఆనందంతో కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు తాను కోల్పోయిందేమిటో తెలుసుకున్నాడు. రామచంద్రయ్య గారు అంతా ఒక్కటైనందుకు ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది రోజులు వారిని ఏకాంతంగా వదిలేశాడు. కొద్ది రోజుల తర్వాత రామచంద్రరావు గారు మూర్తిని చూద్దామని వాళ్ల ఇంటికి వెళ్లాడు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంటి ముందర ముగ్గు, గడపకు పసుపు. ఓహో, ఇంటి ఇల్లాలు వచ్చిందనమాట అని అనుకున్నాడు. ఇంటి ముందర పిల్లలు ఆడుకుంటున్నారు. ఓహో, మనవళ్ళు మనవరాళ్లు కూడా వచ్చారు అని అనుకున్నాడు. ఇంట్లో కమ్మని వంటల ఘుమఘుమలు. ఓహో, కోడళ్ళు కూడా వచ్చారు అని అనుకున్నాడు. ఇంట్లో గలగలమని నవ్వులు. ఓహో, కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి పండగ చేసుకుంటున్నారు అని అనుకున్నాడు. లోపలికి వెళ్లాడు. అందరూ ప్రేమగా లోపలికి ఆహ్వానించారు, ఆప్యాయంగా పలకరించారు. అప్పుడు మూర్తి, ఇదంతా నీచలవేరా చంద్రం అంటూ కౌగిలించుకున్నాడు. ఇంతలో చిన్న కోడలు మనవణ్ణి తీసుకుని వచ్చి మూర్తిగారి ఒళ్ళో కూర్చోబెట్టింది. వాడిని ముద్దు చేస్తూ ఇద్దరు చాలాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు, నవ్వుకున్నారు. ఇంతలో మనవడు తాతగారి చొక్కా తడిపాడు. కోడలు వచ్చి, అయ్యో మాయగారు, చిన్నిగాడు మీ చొక్కా తడిపాడు అంటూ నొచ్చుకుంది. దానికి మూర్తిగారు, ఏం పర్లేదమ్మా, ఇంతటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అంటూ నవ్వాడు. ఈ మాటలకు రావుగారు మూర్తి వంక చూసి నవ్వారు. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. చిన్న ఇంకుమరక చొక్కా కొంటితేనే ఒప్పుకునేవాడు కాదు, ఎంతలా మారిపోయాడు అని ఆశ్చర్యపోయారు. అనుభవం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఒంటరితనం నేర్పిన పాఠం వల్ల మనిషి విలువ, మట్టి విలువ, బంధాల విలువ తెలుసుకున్నాడు. అంతే చాలు అనుకున్నాడు రామచంద్రయ్య గారు. మీరు ఎప్పుడూ ఒంటరిగా ఈ ప్రపంచంలో ఉండకండి. ఈ ప్రపంచంలో అన్నింటినీ, అందరినీ పలకరించండి. పొద్దున లేవగానే బాల్కనీ తలుపు తెరిచి చల్లని గాలిని పలకరించండి. అప్పుడే విచ్చుకుంటున్న పూలను పలకరించండి. పూలపై ఉన్న మంచు బిందువులను పలకరించండి. కూ అంటే కూ అంటూ పక్షులను పలకరించండి. సుప్రభాతంతో భగవంతుని పలకరించండి. పాలబుగ్గల పసివాడిని, బోసినవ్వుల ముసలమ్మను పలకరించండి. ఎదుటి వారికి చెప్పే చిన్ని పలకరింపు మన మనసుకి ఎంతో హాయినిస్తుంది. మన ప్రపంచం అందంగా మారుతుంది, ఆనందంతో నిండిపోతుంది.
ఎన్నో బంధాలను కలుపు

0: చేస్తుంది, ఎంతోమంది ఆత్మీయులను మనకి దగ్గర చేస్తుంది. నిజమే కదా? మీరేమంటారు? కథకంచికి మనమింటి.
1: ఇంతవరకు చిన్ని పలకరింపు శ్రీమతి సింగం మారుతి గారి కథానిక విన్నారు. వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిన్ని చిత్రగీతాలు విందాం.

విన్న పాట లోఫర్ చిత్రం కోసం కారుణ్య పాడింది రచన శుద్దాల అశోక్ తేజ, సంగీతం సునీల్ కశ్యప్.

శ్రేయా ఘోషల్ పాడిన పుష్ప 2 చిత్రంలోని పాట అది. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు విందాం ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన పాట.

0: మురారి చిత్రం కోసం చిత్ర పాడిన పాట అది. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ. చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆదాబ్, ఏ ఆకాశవాణి హే ఖబరో కే సాత్ మే హబీబ్ రహమాన్.

లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఓల్డాల్వాల్ విద్యార్థులు సమర్పిస్తున్న బాలానందం కదంబ కార్యక్రమానికి స్వాగతం. నేతృత్వం సహకారం డాక్టర్ దేవరపల్లి సుజాత, బంకర్సు నాగలీల. అందరికీ జై హింద్. నేటి ఈ కార్యక్రమాన్ని ఓ దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. ఈ గీతాన్ని ఆలపించడానికి ముందుకు వస్తున్నవారు ప్రియాంక, శ్రీనిధి, శుభశ్రీ, ఆముక్త.

0: రేపు చేయాలనుకున్నది ఇవాళే చేయి, ఇవాళ చేయాలనుకున్నది ఇప్పుడే చేయి. ఈ మాటలు వింటుంటే హృదయం పులకరిస్తుంది కదా. భరతజాతి ముద్దుబిడ్డ భారతరత్న అబ్దుల్ కలాం, ఆయన్ని మర్చిపోలేము. మహనీయుడైన కలాం ఎనలేని సేవల గురించి మన సాక్షిత్రాజ్, వరుణ్, ఎం చరణ్ చెబుతున్న విషయాలు విందామా.
1: కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అంటూ యువత భుజం తట్టిన మహనీయుడు. ఇప్పుడు మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో సాధిస్తున్న విజయాలకు పునాదులు వేసిన మేధావి, భారతీయులకు ఓ స్ఫూర్తి శిఖరం. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. అతని పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో 1931 అక్టోబర్ 15 పుట్టాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా మన జాతికి సేవలను అందించాడు. ఆయన గురించి ఓ రెండు మాటలు.
2: కలాం రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఒకరోజు పాఠశాలలోని ఉపాధ్యాయుడు సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్ళి పక్షి ఎలా ఎగురుతుందో చూపించాడు. అప్పటి నుండి కలాం పక్షిలా ఎగరాలనుకున్నాడు. పైలట్ ఫైటర్ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసు MITలో ఏరోస్పేస్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఏరోనాటిక్ పరీక్ష ప్రవేశ పరీక్షలో 8 ఉద్యోగాలు ఉంటే 9వ స్థానం రావడంతో పైలట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అయినా నిరాశపడలేదు. 1960లో DRDOలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరి భారత సైన్యం కోసం పవర్ క్రాఫ్ట్ను తయారు చేశారు. తరువాత ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థలో ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ దగ్గర రాకెట్ ఇంజనీర్గా చేరి ఇస్రో సంస్థను ఎంతగానో అభివృద్ధి చేశారు.
3: 1980 జులై 18వ తారీఖున SLV-3 లాంచ్ రోహిణి శాటిలైట్ని ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో అంతరిక్షంలోకి శాటిలైట్ పంపించగల సత్తా ఉన్న దేశాలలో భారతదేశం కూడా చేరింది. అలాగే కలాం గారు ఇండియన్ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్ వంటి ఎన్నో శక్తివంతమైన మిసైల్స్ తయారు చేసి మన దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే కలాంను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. దీక్షా దక్షతలు కలిగిన కలాం 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పదవి బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రపతిగా తనదైన శైలిలో సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. రాష్ట్రపతిగా పనిలో ఎంత నిమగ్నమై ఉన్నా చిన్నపిల్లలు రాసే ఉత్తరాలకు జవాబులు రాస్తూ ఉండేవారు, వారిని ఉత్తేజపరిచేవారు. మన దేశ చరిత్రలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్న వ్యక్తి కలాం గారు. అందుకే వీరిని పీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారు.
2: భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి ప్రశంసలు అందుకున్న కలాం విద్యార్థుల అభిమాని.

0: కలాం గారికి యువత మీద ఎంతో నమ్మకం ఉండేది. రాష్ట్రపతి పదవి తర్వాత విశ్రాంత జీవితం గడపకుండా దేశవ్యాప్తంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళుతూ విద్యార్థులకు, యువతకు మార్గనిర్దేశం చేశారు. ఓటమిలో విజయం ఎలా చూడవచ్చో చెప్పేవారు. స్వయం కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేవారు. విద్యార్థులను అమితంగా ప్రేమించేవారు. అందుకే ఆయన పుట్టినరోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం.
1: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పురా అనే ట్రస్ట్ స్థాపించి అతనికి వచ్చే ఆదాయాన్ని ఆ ట్రస్ట్కి ఇచ్చేవారు. ఈయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2015 షిలాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తూ వారితో సంభాషిస్తూ మరణించారు. మన దేశం ఓ అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. ఇది బాధాకర విషయం అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఓ స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయుడై నేటికీ ప్రకాశిస్తున్నారు. ఈయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2015 షిలాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తూ వారితో సంభాషిస్తూ మరణించారు. మన దేశం ఓ అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. ఇది బాధాకర విషయం అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఓ స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయుడై నేటికీ ప్రకాశిస్తున్నారు.
2: గొప్ప శాస్త్రవేత్త గురించి విన్నాం కదా. ఇప్పుడు ఒక జానపద గీతం. దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెంది ప్రజల ఆదరణ పొందింది. ఆ దంపుడు పాటను వినిపించటానికి గొంతు కలుపుతున్నారు ఎన్ ప్రసన్న, ఎస్ పర్ణిక, వై జాగృతి. విందామా మరి.

చిన్న సున్నుండలే మాయ కోడల, మీరు పసున్నుండలే మాయ కోడల. వంట ఇంటిలోన ఉట్టి మీదు చిన్న సున్నుండలే మాయ కోడల, మీరు పసున్నుండలే మాయ కోడల. ఇంటికి పెద్దైన గండు పిల్లుండంగా ఇంకెవరు.

0: నవరసాలలో హాస్యరసం ఒకటి. నవ్వడం, నవ్వించడం, ఆనందాన్ని కలిగించడం దీని లక్షణం. అందుకే కాబోలు పెద్దలన్నారు, నవ్వటం ఒక భోగమని. కొన్ని హాస్యపు చిరుజల్లులను వెదజల్లుతూ మనల్ని నవ్వించడానికి మన ముందుకు వస్తున్నది ఎస్ సిరి.
1: ఉపాధ్యాయుడు రవిని అడుగు

0: అడుగుతున్నాడు. రవి, పులికి మేకకు తేడా ఏమిటి? రవి, సార్, మొదటిది అడవిలో ఉండే క్రూర జంతువు, రెండోది మనం వండుకు తింటామే కూర జంతువు సార్. మరొక హాస్యపు గులిక. ఉపాధ్యాయుడు, రాము, అరటి పండు గురించి రెండు వాక్యాలు చెప్పరా? రాము, ఒకటి తింటే బలపడతాము, మరి రెండవది తొక్కితే జారి పడతాం సార్. అత్త కోడళ్ళ మధ్య సంభాషణ. అత్త, ఏమిటే ఈరోజు సాంబార్లో 2 రూపాయల బిల్లలు వస్తున్నాయి? కోడలు, మీరే కదండి అత్తయ్య, వారం రోజుల నుండి వంటల్లో చేంజు కావాలి అని అంటున్నారు.
1: హితేన సహితం సాహిత్యం అంటారు కదా, జనతను జాగృతం చేసేవి, హితాన్ని చేకూర్చేవి, సత్యాన్ని విడమర్చి చెప్పేవి మన తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. వాటిలో మచ్చుకు ఓ కవిత. అక్షరాలతో అగ్గిరవ్వలు పుట్టించిన విప్లవ కవి శ్రీశ్రీ. ఆయన వ్రాసిన మహాప్రస్థానంలోని మరో ప్రపంచం పిలిచింది అంటూ జనతను జాగృతం చేసిన ఈ కవితను వినిపించడానికి మీ ముందుకు వస్తున్నారు కౌశల్, గిరిచరణ్.
2: మహాప్రస్థానం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పడండి త్రోసుకు, పోదాం పై పైకి. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం. దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు నడిచి, పేటలు కడిచి, కోటలన్నిటినీ దాటండి.
3: నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి. పదండి ముందుకు, పడండి త్రోసుకు, పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన, వయస్సు మల్లిన సోమరులారా చావండి. నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర హర హర హర హర హరోం హర అని కదలండి. మరో ప్రపంచం, మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు, పడండి త్రోసుకు, ప్రభంజనం వలె హోరెత్తండి.
2: భావ వేగమున ప్రసరించండి వర్షకాబ్రముల, ప్రళయ ఘోష వలె పెలపెల విరుచుకు పడండి. పదండి పదండి పదండి ముందుకు, కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని. ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి 80 లక్షల మేరువులు. తిరిగి తిరిగి తిరిగి సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి. సలసలక్రాగే చెమురా కాదిది ఉష్ణ రక్త కాసారం. శివ సముద్రము నయాగరావలె ఉరకండి ఉరకండి ముందుకు.
3: పదండి ముందుకు, పడండి త్రోసుకు, మరో ప్రపంచపు కంచు నగార విరామ మెరుగక మ్రోగింది. త్రాచులవలెను రేచులవెనలు ధనంజయునిలా సాగండి. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్ర బావుట నిగనిగలు, హోమజ్వాలలా భుగభుగలు.
1: కాకుత్సం శేషప్పకవి వ్రాసిన నరసింహ శతకం నుండి చక్కటి నీతి పద్యాన్ని చెప్పటానికి పూర్ణహంసిని సిద్ధంగా ఉంది. విందామా మరి.

0: కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురోదరుల కవునో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పావం శ్రీధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పాలదోలేవాడా. ఓ నరసింహ, తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు ఎవడూ ధనాన్ని వెంట తీసుకొని రాడు, పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవటమే కాని తాను కూడబెట్టిన సొమ్మును తినడు. దాని దానం ధర్మం చేయకుండా భూమిలో దాచిదాచి పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసార్ల పాలు చేసినట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగల పాలో రాజుల పాలో చేస్తాడు.
1: దానాలు ఎన్ని ఉన్నా విద్యాదానం శ్రేష్టమంటున్నాడు వరుణ్. ఈ మంచి పద్యాన్ని రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు. వరుణ్ రా, వినిపించు మరి.
2: అన్నదానము గొప్ప ధనవచ్చునే కాని అన్నంబుజాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును. గృహదానమొకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూమిదానము మహాపుణ్యదానమే కాని

0: కాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై యొప్పుచుండ విద్యాదానమొకటి జగతి.
1: వివేకాన్ని నింపే పంచతంత్రంతో ఒక మంచి కథను చిన్నది చేసి చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నాడు వి ఆర్ఎన్. మూడు చేపల కథ విందామా మరి.
2: ఒక మడుగులో సుమతి, కాలమతి, మందమతి అనే మూడు చేపలుండేవి. సుమతి అనే చేప ముందు చూపు కలిగినది, సమయస్ఫూర్తి కలిగిన చేప కాలమతి, సోమరితనం మందబుద్ధి కలిగిన చేప మందమతి. ఒకనాడు ఈ మూడు చేపలు కలుసుకున్నాయి. ఆ సమయంలోనే ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి, అప్పుడు ఈ మడుగులోని చేపలన్నిటినీ పట్టుకెళ్ళవచ్చు అని జాలర్లు మాట్లాడుకోవడం విని వెంటనే సుమతి కాలమతి మందమతితో ఇలా అనింది, ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం, మడుగులోని నీరు పూర్తిగా ఇంకిపోకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడికి కొంత దూరంలో పెద్ద చెరువు ఉంది, నీళ్లు ఉండగానే కాలువ ద్వారా సురక్షితంగా పెద్ద చెరువులోకి వెళ్దాం పదండి, ఆలస్యం చేస్తే అనర్థం జరుగుతుంది అని చెప్పింది. అది విన్న కాలమతి, సరేలే, ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకు భయం, ఇప్పుడే భయపడవలసిన పని లేదు అని అన్నది. ఇవన్నీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వెళ్ళిపోయింది మందమతి. ముందు చూపు గల సుమతి మడుగు నుండి బయటపడి మెల్లమెల్లగా కాలువ గుండా పెద్ద చెరువులోకి చేరుకుంది. కొద్ది రోజుల తర్వాత జాలర్లు వచ్చి చేపల కోసం వలవేశారు. వారిని చూడగానే కాలమతి చక్కటి ఉపాయంతో చనిపోయినట్లు నటించింది. అప్పుడు జాలరి కాలమతిని బయటకు విసిరేశాడు. వెంటనే అక్కడ నుండి కాలమతి నెమ్మదిగా పెద్ద చెరువులోకి చేరుకుంది. ముందు చూపు సమయస్ఫూర్తి లేని మందమతి జాలర్ల వలలో చిక్కింది. ఈ మూడు చేపల కథ ద్వారా మనం తెలుసుకోవలసిన జీవిత సత్యం ఏమిటంటే, మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటే ప్రమాదం జరగబోతుంది అని తెలిసినప్పుడు సుమతిలాగా ముందు చూపుతో తప్పించుకుంటాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించే మనిషి తనకున్న తెలివితేటలతో ఆపద సంభవించినప్పుడు కాలమతిలాగా తెలివిగా పరిష్కారాన్ని ఆలోచించి తప్పించుకుంటాడు. అజ్ఞానం, మూర్ఖత్వం ఉన్న మనిషి మందమతిలాగా అపాయంలో చిక్కుకుని జీవితాన్ని కోల్పోతాడు. కాబట్టి మనం సుమతిలాగా ముందు చూపు కలిగి ఉండాలి, లేదా కాలమతిలాగా సమయానుకూల పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి.
1: మన మాతృభాష తెలుగు సొగసును, ఔన్నత్యాన్ని చాటే కమ్మనైన పాటతో మీ ముందుకు వస్తున్నారు ఆముక్త, శుభశ్రీ పాట.
3: చెక్కెర

0: తల్లికి పుట్టినిల్లు తెలుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హోయల బెడగు.
1: పండుగలు ప్రజలలో ఐక్యతను, సామూహిక ఆనందాన్ని పెంపొందిస్తాయి. సాంస్కృతిక సాంప్రదాయాలను, విలువలను యువతరానికి అందిస్తాయి. అటువంటి పండుగలలో ఉగాది ఒకటి. ఈ పండుగ విశిష్టతను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నది పి సమీక్ష.
2: ఉగాది ఇది ఒక ప్రకృతి పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ ఆచరించుకుంటారు. ఉగాది అనగా సంవత్సర ప్రారంభం అని అర్థం. అందుకే దీనిని సంవత్సరాది, యుగాది అని కూడా వ్యవహరిస్తారు. నేడే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడు అయ్యాడట. అందుచేత ఈనాటి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైనట్టు కూడా పేర్కొంటారు. వసంత ఋతువులో ఈ పండుగ వస్తుంది కాబట్టి లేచిగుళ్ళు, వాటిని మేసి పాడే గండు కోకిలలు, మామిడి పిందెలు, మల్లెల పరిమళాలతో ప్రకృతి కలకలలాడుతుంది. మానవ జీవితంలోని సుఖదుఖాలను సూచించే ఉగాది పచ్చడిని సేవించటం ఈ పండుగ ప్రత్యేకత. ఉగాది పచ్చడి కొత్త చింతపండు పులుసు, తెల్ల బెల్లం, మామిడి పిందెల ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు వంటి 6 రుచులతో చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు, శుభకార్యాలు ప్రారంభిస్తారు. సంవత్సరం పొడవునా మానవకోటి జీవన సమరంలోని మంచి చెడ్డలు, పాడి పంటలు, వర్షాల తీరు, గ్రహాల స్థితిగతులతో పంచాంగ శ్రవణం చేయడం ఈ పండుగ విశేషం.
1: పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆసక్తి కలిగించే పొడుపు కథలంటే ఇష్టపడని వారుండరు. పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు. అలాంటి కొన్ని పొడుపు కథలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు పూర్ణహంసిని, ఇషాని. వారు చెప్పే పొడుపు కథలను విని మనందరం ఆనందిద్దామా?
3: చిటపట చినుకులు, చిటారి చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటది చెల్లి?
4: అమ్మ మనల్ని తిట్టినప్పుడు వస్తాయే కన్నీళ్ళక్క.
3: తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటది చెల్లి?
4: మనం మన తెలుగు పుస్తకంలో రోజూ చదువుకుంటామే, అక్షరాలు కదా అక్క.
3: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తయ్యతక్కలాడింది. ఏమిటది చెల్లి?
4: అమ్మ పెరుగు చిలుకుతుందే కవ్వమక్క.
3: అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, ఒంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. నేనెవరిని?
4: నిన్ను కృష్ణుడు వాయిస్తాడు కదా, నువ్వు మురళివి.
3: ముక్కు మీదకెక్కు, ముందర చెవుల నొక్కు, ముక్కు నొక్కుల సొక్కు, జారిందంటే పుట్టుక్కు.

0: ఏమిటది చెల్లి?
1: మన తాతయ్య వార్తాపత్రిక చదువుకునేటప్పుడు పెట్టుకుంటాడే, కళ్ళజోడక్క.
2: నాన్న, ఈ రెండు అక్షరాలతో అల్లుకున్న పిలుపు వినసొంపైన అమృతధార. నాన్న నిస్వార్థ జీవి. పిల్లల విజయం కోసం ఆయన పడే తపన, భద్రత విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ, అనునిత్యం పిల్లల వెన్నంటే ఉండే నాన్న ఔన్నత్యం గొప్పదంటే అది అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమంలో కొసమెరుపుగా నాన్న మనస్తత్వాన్ని చాటి చెప్పే ఓ గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నది శుభశ్రీ పాట.

0: బాలానందం కార్యక్రమంలో ఇంతవరకు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఓల్డ్ అల్వాల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: PM जय अब गरीबों की जय बन गई है.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు ను పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మేరా జూతా హై జపానీ ఏ పటలూను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలతో ఫోన్లో మాట్లాడారు. స్కైరూట్ విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రయోగాన్ని వీక్షించినట్లు చెప్పారు. ఏళ్ల తరబడి స్కైరూట్ కృషి ఫలితమే ఈ విజయానికి కారణమని కొనియాడారు. ప్రజాకవి అందశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. హైదరాబాద్ సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. యూత్ డిక్లరేషన్లో రాహుల్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో నోటిఫికేషన్లు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటులోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుకును అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుకును ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలిపారు. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్స్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమ్ను 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్స్కు అర్హత సాధించారు. రాష్ట్రంలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
0: ఆకాశవాణి సమయం 3:04 దాటి 18 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్జ్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:05. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్కు చెందిన స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. స్కైరూట్ విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని అన్నారు. ఏళ్ల తరబడి స్కైరూట్ కృషికి ఫలితమే ఈ విజయమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో పర్యటిస్తారు. ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీతరచేత అందశ్రీ విజయంతి సందర్భంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నిర్మించనున్న అందశ్రీ స్మృతివనంకు శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. సోమవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటులోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా వేగంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యుఫీపై తొలి గేమ్ను 21-19తో గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హర్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. రాష్ట్రంలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాని

అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNEWS_HYDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో మా ఇంటి మహాలక్ష్మి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందం రెండవ భాగం.

నిలబుట్టిన వల్ల నాకు కన్న పేరు దగ్గరైందిరా. ఆ తల్లి కొడుకులు చూసుకుంటే ఏమనుకున్నది? అలనాడు పాడుబడ్డ గుళ్ళ కన్న లోకాల శంకరుడు నాకు సంతానం విధంగా ఏమని చెప్పిండు? ఏమిటే ఓ బీట కలకవాది, ఇద్దరు కొడుకుల సంతానం ఇస్తాను గాని ఒక్క రోజు ఎల్లకు ముందు నీ భర్త ముదిగొండ మహారాజు ఇట్లా నీ కొడుకుల ముఖం చూస్తే భర్త ముదిగొండ మహారాజు మరణగండం అన్నాడు. అలా ఈ రోజు కొడుకులు పుట్టిండు గాని ఒక్క రోజు వెళ్ళేదాకా భర్త ముదిగొండ మహారాజు నా పిల్లగల ముఖం చూడనియ్యనా అని

కాలంతరా నన్ను చూడలేక కాలుతోని జాడిచి తగిలినప్పుడు వరకు ఉల్ల మీద పడుతుంది. ఏమంటుంది, నాదా ముదిగొండ మహారాజా, నాదా వద్దయ్య, నాదా మన కొడుకుల ముఖం చూడకు.

నాదా ముదిగొండ మహారాజా, నాదా వద్దయ్య నాదా మన కొడుకుల ముఖం చూడకు నాదా అని అడ్డం అడ్డం వస్తుంది, కాళ్ళ మీద పడుతుంటే కాలుతో కాలుస్తుంది అంతాడు. కొడుకుల ముఖం నేను చూస్తాను అనుకుంటా రాజు, ముదిగొండ మహారాజు భార్య మాట శివుని పెట్టకుండా కొడుకుల బేటికి వచ్చాడు. ఆ భార్య మాట వినకుండా మరి కొడుకుల బేటికి వచ్చి చూసేవరకల్లా ఆ ఇద్దరు కొడుకులు పొత్తుల్లో ఉన్నారు. ఆ పొత్తుల్లో ఉన్న కొడుకులు చూసినవా, ఒక కొడుకు మరి ఇద్దరు కొడుకులు చూస్తాంటే ఎట్లా ఉన్నాడు. ఒక కొడుకేమయ్యే నాడు చూసినవా, మరి కోపగొండాడు, మరి ఆ ఎల్లమ్మ కొడుకు ఇలా పరిశరాముడు పుట్టిన గడియ లోపల పుట్టిండు. పాండవులల్లా సాంద మరి అందరికన్నా చిన్నోడు సాదేవుడు పుట్టిన గడియ లోపల పుట్టిండు. పెద్ద కొడుకు దేవ సూర్యుడు ఎర్రగా ముఖం కనబడుతూ ఉన్నది. చిన్న కొడుకుడు మరి ఏనాడు శాంతవంతుడు.

చూస్తున్న మా బావ నా కొడుకుల ముఖం చూస్తే నా ప్రాణం పోతుంది అన్నవు. ఏమైంది బావ నీ పిచ్చి మాటలని ఏనాడు ఆ రాజు గిర్రన వెనక్కి తిరుగుతాడు. రాజు ముదిగొండ మహారాజు కొడుకుల ముఖం చూసే వరకల్ల ఒక సేయి మీదికెళ్ళి ఒక కాలం మీదికెళ్ళి

కన్న తల్లి కనకవాతి దేవి భరత ముఖం చూస్తంటే భరత ప్రాణాలు పోయి ఉన్నాయి. భరత మీన వాడి కలకల కలకల కంట నీరు తీసుకుంటా, నాదా నాదా ప్రాణేశ్వర ఎంత పని చేసినావు, నాదా ఎంత మోసం చేసినవయ్యా, వాళ్ళు చెప్పిన మాట నాదా అర్థం చేసుకోలేదు, సగి చెప్పిన మాట మతి

కలకవతి భర్త ప్రాణమైన వాళ్ళ భర్త మీద వాడి కలకల కలకల కలకల కన్నీరు తీయంగా కలకవతి ఏడుపులు ఎవరింటారు? ఆ ముదిగొండ పట్టణం లోపల ఉన్నారు 18 జాతుల మంది 32 కులాల మంది. రాజులు ఇళ్ళకి చేరవచ్చే వరకల్ అలకిల్ల పూసిన అరుగుల మీద రాజు ముదిగొండ మహారాజు శపం కనబడుతుంది. అడవిల్ల కలకవతి కలకల కలకల కన్నీరు తీస్తాను. ఏమి తెలియని పిలగాళ్ళు, ఇద్దరు పిలగాళ్ళు, 3 రోజుల పిలగాలు కేవకేవని కేవగుతలు పెడతారు. ఊళ్ళున్న ప్రజవారి కళ్ళ చూసి ఏమన్నారు, ఏమేమి కలకవతి నువ్వు ఏడ్చినా నీ భర్త లేచి రాడు, 10 మంది కైకులలో పెట్టి ఏడిపించాక నీ భర్త లేచి రాడు, మరి అన్ని కుండుంటే వాసిపోతుంది, సచ్చిన పీనుకుంటే వాసన పడుతుంది, అమ్మా నీ భర్తను నువ్వు కర్ణదానం చేసుకో అన్నప్పుడు ఆపద్దు వాడు వీళ్ళ కలకవతి భర్త ముదిగొండ మహారాజును కర్ణదానం చేసింది. కర్ణదానం చేసుకున్నాడు వీళ్ళ కలకవతి భర్త పేరు మీద 11 రోజుల సుట్టి పట్టింది భర్త పేరు. 11 రోజు నాడు భర్త పేరు మీద ఆడిచ్చే ఆడగల్ల ఆడిపించింది, పాడిచ్చే పాడగల్ల ఆడిపించింది. 11 రోజుల తెల్లారి 12 రోజులు గడిచిపోతాంది. గడిచిపోతాంటే గట్ల కొన్ని రోజులు వెళ్ళిపోంగా కొడుకులు పుట్టిన రోజులు వెళ్ళిపోయినాయి, దినములు గడిచిపోయినాయి. దినములు గడిచిపోంగా అంత ఇంతో పిల్లగాళ్ళు 21 రోజు దగ్గరికి వస్తుంది. 21 రోజు దగ్గరికి రాగా ఆడవిల్ల కలక మది పిల్లగాళ్ళ ముఖం కళ్ళ చూసి ఏమనుకున్నది, అయ్యో కొడుకులారా మీకు ఇయ్యల ఈ రోజు 21 రోజు శుక్రవారం చక్కని గడియ లోపల దగ్గరికి వచ్చింది, కానీ మీ తండ్రి ఉంటే వేద విధంగా బ్రాహ్మణుల బట్ట వల్ల విరమనపి మీకు అంగరంగ వైభవంగా మీకు పేర్లు పెట్టి మీకు జోలపాటలు లాలిపాటలు వాడుకునేదాన్ని, కానీ మీ తండ్రి లేకపాయే, మీ తండ్రి లేకపోతే నేను లేనా, మీకు నేను పేరు పెట్టి జోలపాటలు లాలిపాటలు వాడుకుంటానా అని ఆడవిల్ల కలకవతి మరి వేద విధంగా తెలిసిన 4 బ్రాహ్మణులు 4 బట్ట వల్ల విరమనంపింది. అయ్యా ఓ బ్రాహ్మణులారా, నా కొడుకుల పేరు పెట్టుకున్నాను, మరి బ్రాహ్మణుల చేతిలో పిలగల్లో పెట్టినప్పుడు బ్రాహ్మణులు ఆ ఇద్దరు కొడుకులను ఎత్తుకొని నీలకమ్మలు సిక్కువడ తీసి పెద్ద నీలకమ్మలు పేరు పడదీసి పిలగల్ల పేరు పెడతాను అన్నారమ్మా. పిలగల్ల పేరు పెడతాను, పిలగల్ల పేరు చూస్తుంటే ఎట్లా ఉన్నది, పెద్ద కొడుకు చూసినావా, మరి ఎల్లమ్మ కొడుకు ఎలా పరిసర రాముడు పుట్టిన గడియ లోపల పుట్టిండు, అదో కోప కొండోడు కొడరెడ్డి మారదట పేరు పెట్టారా, చిన్న కొడుకు చూసిన పాండవులలో సాదేవుడు పుట్టిన గడియ లోపల పుట్టిండు శాంతమంతుడు మరి అన్నాడు కిష్టరెడ్డి మహారాజు అన్నారు. పెద్ద కొడుకు అగ్గేసుంటాడు, అయితే మరి చిన్న కొడుకు అగ్గి మీద నీళ్లు, మరి నీళ్ళు అగ్గి మీద నీళ్లు చల్లితే చల్లారిపోయి నీళ్ళు అసుంటాడు. పెద్ద కొడుకు పేరు కోటరెడ్డి మహారాజు, చిన్న కొడుకు పేరు కిష్టరెడ్డి మహారాజు అని పేరు పెట్టిను. పేరు పెట్టినప్పుడు ఆడవిల్ల కలకవతి వచ్చిన బ్రాహ్మణులకు ఆవుదానం గోవుదానం వస్త్రదానం ఎండి బంగారం దానం చేసుకున్నది. దానం చేసుకున్నప్పుడు బ్రాహ్మణులు మరి బ్రాహ్మణులు బట్ట వల్ల మరి బ్రహ్మపురి పట్నం వెళ్ళిపోని వెళ్ళిపోయినప్పుడు ఆడవిల్ల కలకవతి ఏనాడు ఇద్దరు కొడుకులు ఎత్తుకొని ఏమనుకున్నది, 21 రోజు నాడు పేరు పెట్టుకున్నాడు జోడు దొట్టెలు కట్టి జోగాలు వాడకుండా ఎన్నడూ వాడుకున్న దోషం లేదా అని

పిల్ల జోడపాడలు ఎప్పుడు వాడిందో, తాలిపడలు జోడపాడలు వాడదంటే ఆ పిల్లగాను ఆడ పిల్ల కలగవది, ఏడేడు మిద్దల్లా కలయేడు మిద్దల్లా, కొడుకులారా మీ తల్లి లే తండ్రి లేకపోతే నేనేం లేదా, నేను మిమ్మల్ని చాదుకుంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తానన్నది ఆడపిల్ల కనకవాతి. ఆ పిల్లగాను లోగిల పెంచి పెద్ద చేస్తా అంటే అందుకే అంటారు ఆయన ఆయన మనిషి అవుతారు కానీ జరగబోయే కాలం అవుతుందా? పిల్లగాను పెంచి పెద్ద చేసింది ఎంతో ఇంతో పిల్లగాళ్ళు, ఐదేళ్ల పిల్లగాళ్ళు పెరిగిండ్రు. ఐదేళ్ల పిల్లగాళ్ళు పెరిగినప్పుడు ఆడపిల్ల కనకవాతి ఏమనుకున్నారు? నా కొడుకులు కోటరెడ్డి మహారాజు, కృష్ణరెడ్డి మహారాజు ఐదేళ్ల పిల్లగాళ్ళు పెరిగిండ్రు. నా కొడుకులకు చదువు రావాలి, సాత్రం రావాలి, భారత భాగవతాల వేద పురాణాలు, కత్తి సంవకరసం, భాగసదన, బల్యం సదన, విలువిద్దరు నా కొడుకులు నేర్చుకోవాలి. మరి చదువు రాని వాడు గడ్డి తిను, పశువుతోని సమానం అంటారు. చదివే మనిషికి మూడో కన్ను అంటారు. నా కొడుకులకు నేను చదువు నేర్పాలి. చదువు నేర్పియాలంటే నా రాజ్యంలో కూడా చదువు చెప్పిస్తే చదువులేని పిల్లగాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటారు కావచ్చు. నా కొడుకులను ఊర్లో కూడా చదివిపియ్యా. మరి ఏనాడనాయన

మరి ఏనాడు చూసినవా అయ్యా, ఇది మా ఇంటి మహాలక్ష్మి కథ రెండో భాగం సంపూర్తి. మాది మంచిర్యాల జిల్లా, భీమిని మండలము, వీగామ గ్రామము, మాది బొప్పనపల్లి రాజేష్ కళాబృందము. అయ్యో.

మీరింతవరకు శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందం వారిచే మా ఇంటి మహాలక్ష్మి కథ రెండవ భాగం ఒగ్గు కథ విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
4: హలో.
5: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
4: ఆ చెప్పండి మేడం.
5: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
4: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
6: బాబాయ్,
4: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
6: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
4: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
6: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా.
4: ఆయనకు
6: కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
4: ఓరి, అట్లా చేసిండారా.
6: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
7: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
8: ఆకాశవాణి చిత్రసీమ సినిహితలు వింటారు. ముందుగా వినండి శక్తి సినిమా నుండి హేమచంద్ర సైంధవి గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ

ఇప్పుడు వినండి, సైనికుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్ కవిత, బృందం గానం చేసిన కులశేఖర్ గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబర్కు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, అవన్నీ నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి ప్రసార విశేషాలు ఇప్పుట రేపు ప్రసారం కారణ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ముందుగా ఇప్పుట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పత్తి పంటలో వ్యవసాయ పనులు సూచనలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం, తర్వాత పశువుల్లో వచ్చే బ్రుసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డాక్టర్ ఎల్ గోపాల గారి ప్రసంగం తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:03 ఈరోజు రాత్రి ఇన్సైట్స్ ఇంగ్లీష్ టాక్స్లో ద అన్కాంకరబుల్ సోల్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ నెల్సన్ మండేలా అనే అంశం ప్రసారమవుతుంది. 9:16 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారంలో 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు రెవరెండ్ గొల్లపల్లి శ్యాంప్రసాద్. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సూర్యస్తుతి నారాయణ తీర్థ తరంగాలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు కార్యక్రమంలో జూలై మాసం సోయా చిక్కుడు పంటలో పొలం పనులు వివరాలు ప్రసారమవుతాయి. 7:00 కరీంనగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. 7:10 ఈ మాసపు పాట సంగీతం ఎంఆర్కే ప్రసాద్ ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్ ఐ శ్వేతా ప్రసాద్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం. 8:30 శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. శ్రీ ప్రాత కృష్ణమూర్తి గాత్రం ప్రసారమవుతుంది. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగ సహకారం శ్రీ సూరారపు సుబ్రహ్మణ్యం.

0: have been admitted to nearby hospitals for treatment. Several firefighting vehicles also rushed to the spot and brought the blaze under control. Cooling operations are currently underway. In West Bengal, Union Home Minister Amit Shah today visited the Border Security Force camp at Jumagach in Siliguri and interacted with BSF personnel. He also planted trees and attended Prahari Sammelan. Discussions were held on strengthening border areas, birth and death registration and the law and order situation. Minister of State for Personnel, Public Grievances and Pensions, Dr. Jitendra Singh, has said that grievance redressal should go beyond the disposal of complaints and focus on addressing the concerns and aspirations of pensioners. Dr. Singh added that pension-related disputes should be resolved administratively so that pensioners are not forced to approach courts. He made these remarks while addressing the second national workshop on pension litigation in New Delhi today. Dr. Singh informed that the Department of Pension and Pensioners' Welfare has introduced several citizen-centric reforms and has digitized pension services through online systems to improve transparency and efficiency. 7 people were killed and 51 others injured in overnight Ukrainian drone attacks on Russia. Russian officials today said 2 sprawling warehouses of Russia's major online retailer were hit by Ukrainian drones overnight, one in the town of Kotovsky in Tambov region and another in Elektrostal near Moscow. In FIFA World Cup, European rivals France and England will lock horns in the third-place playoff match at the Miami Stadium tonight. The match is scheduled to begin at 2:30 a.m. Indian Standard Time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పుడు వార్తల వివరంగా. ఆహార ఔషధ కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలలో జరిగే రసాయన కాలుష్యం ప్రజారోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో, పంటల ఎగుమతులను విదేశాలు తిరస్కరించేందుకు ఎలా కారణమవుతుందో ఈరోజు ఆయన ప్రత్యేక సమావేశంలో వివరించారు. ఇతర దేశాల్లోని కల్తీ నిరోధక నమూనాలను అధ్యయనం చేయాలని, ఫిర్యాదులను స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని, క్యూర్ ప్రాంతంలో దీనిని పైలట్ నమూనాగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. శ్రీహరికోట వేదికగా జరిగిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. మేక్ ఇన్ ఇండియా నినాద స్ఫూర్తితో విక్రమ్ 1 రాకెట్ను రూపొందించిన స్కైరూట్ ప్రైవేట్ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు సమీపంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. తొలి ఆసియా అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ 2026 స్వర్ణ పతక విజేత సాయి ప్రవల్లిక, ఇతర గురుకుల పాఠశాలలకు చెందిన నీట్ ర్యాంకర్లతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందిస్తూ విద్యార్థులతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీడీడీ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువత గర్జిస్తే సింహాసనాలు కూలుతాయని, వారి పోరాటంతో కొత్త దశ మొదలైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు హెచ్చరించారు. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన బీఆర్ఎస్ యువ సంగ్రామం సదస్సులో ఆయన మాట్లాడుతూ, యూత్ డిక్లరేషన్ ద్వారా తమను మోసం చేసిన నాయకులకు గుణపాఠం నేర్పాలని యువతను కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరణించారని, రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ జాబ్

క్యాలెండర్ నిరుపయోగంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహ నిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ఆరుట్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్య, క్రీడా తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడుతూ క్రమశిక్షణ పాటించాలని, నిరంతర అభ్యాసాన్ని అలవర్చుకోవాలని ప్రోత్సహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం విద్య

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, మీటింగ్ హాళ్లను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్తో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులుండాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు. ఎల్లినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలకాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతులు మెట్ట పైర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మెట్ట పైర్లకి ప్రిఫర్ చేయాలని కోరుతూ, రైతులని కాపాడే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం మర్చిపోదు, మీకు అండదండలుగా ఉంటది, మీ కష్టాల్లో వచ్చి నిలబడుతుంది.
0: తెలంగాణలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ఇతర ప్రముఖులు ప్రజాకవి అందశ్రీకి ఘన నివాళులు అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించడం కోసం గత 15 రోజులుగా ప్రత్యేక కమిటీ అభిప్రాయ సేకరణ చేస్తోందని తెలిపారు. ఆషాఢ బోనాల సందర్భంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సంప్రదాయ చేతివృత్తులు, చేనేత, సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారులు ఈ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మద్దతుతో చేపట్టిన ఈ మేళా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు ఎంపిక నిర్వహిస్తామని ప్రకటించింది. అండర్-10, అండర్-18 వర్గాలలోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఈ ఎంపికలు నిర్వహించబడతాయని ఆ సంస్థ తెలియజేసింది. హైదరాబాద్ ఐఐటి 15వ స్నాతకోత్సవం సందర్భంగా 1398 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఐసీ డిజైన్ టెక్నాలజీ, ఐఐటి హైదరాబాద్ డికీన్ సంయుక్త డాక్టరల్ ప్రోగ్రాం తదితర విభాగాల్లో 49 పతకాలను అందజేశారు. భారతీయ నాట్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పద్మా సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఆవిష్కరణలతో దేశ నిర్మాణం అనే సంస్కృత నినాదంతో కూడిన అధికారిక లోగోను ఈ ఉత్సవంలో ఆవిష్కరించారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ జరిపినట్లు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 2026-27 జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 39 నూతన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జరిపాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన 650 ఎకరాల స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, హైడ్రా అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఒక రైతు స్పృహతప్పి పడిపోగా తమకు న్యాయం చేశాకే కంచె వేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు బొల్లారంలోని తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మచ్చబొల్లారం డంపింగ్ యార్డుకు భూమి కేటాయింపు, ఏఓసీ అదనపు రోడ్ల నిర్మాణానికి అనుమతులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర కీలక అంశాలపై జీఓసీకి వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రాజకీయాలకు తావులేదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలో 40 లక్షలతో తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నియోజకవర్గంలో నూతన భవనాలు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను

0: నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. భారతస్య ప్రథమం నిజక్షేత్రె వికసితం కక్షీయ ప్రక్షేపణయానం విక్రమ్ 1 శ్రీహరికోటాస్థితాత్ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రాత్ ప్రణోదన ప్రక్రియాం సంపూర్య సఫలతాం అగాత్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా స్కైరూట్ వైజ్ఞానిక వృందః శ్లాఘితః. సహైవ విక్రమ్ 1 ఇత్యస్య సాఫల్యం భారతస్య అంతరిక్షయాత్రాయాః ఐతిహాసికః క్షణః ఇతి ఉద్ఘోషితం. ఆతంకవాదం ప్రతి భారతస్య శూన్య సహిష్ణుత న కేవలం కాచన ఉక్తిః అపితు కశ్చన దృఢః సంకల్పః ఇతి రక్షామంత్రి రాజనాథ్ సింహః అవోచత్. గగనగర్జనం పురస్సరం వృష్టేః కారణాత్ ఉప హిమాలయ పశ్చిమ బంగాళ సిక్కిమ రాజ్యేషు శ్వః యావత్ అతివృష్టిపరా రక్తవర్ణీయా సంచేతనా. అపి చ టోక్యో నగర్యాం జాపాన్ ఓపెన్ ప్రతియోగితాయాః మహిళా ఏకల వర్గస్య అంతిమ ద్వంద్వే ససంభ్రమం ప్రవిష్టా పివి సింధుః. అథ వార్తాః విస్తరేణ. భారతస్య ప్రథమం నిజ వికసితం కక్ష్యాంతరిక్షయానం విక్రమ ప్రథమం అంతిమ ప్రణోదన ప్రక్రియాం సంపూర్య కక్షాయాం ఉపగ్రహాన్ సఫలరూపేణ ప్రవేశ్య స్వకక్షాం ప్రాప్నోత్. అస్య యానస్య ప్రక్షేపణం అద్య మధ్యాహ్నె 5:25 ఆంధ్రప్రదేశస్య శ్రీహరికోటాయాః సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రాత్ సమజాయత.
2: 2-1-0
3: And we have lift off of Vikram 1, India's first private orbital launch
2: lift
3: vehicle.
2: Off, normal.
3: Vikram 1 ne apni udan bhari pratham charan ka prajwalan.
1: అస్మాకం వార్తాహరేణ విజ్ఞాపితం యత్ అనేన ఐతిహాసిక పదక్షేపేణ భారతం నిజకక్షా ప్రక్షేపణ క్షమతాం ప్రాప్తవత్సు విశ్వస్య దేశేషు తృతీయాన్యతమో సంజాతః. మిషన్ ఆగమన్ ఇత్యాఖ్యేన అభియానేన వికసితం ఏతదంతరిక్షయానం లఘు ఉపగ్రహాణాం కృతే అల్పవ్యయయుక్తం ప్రక్షేపణ సేవాయై వర్తతే. భారతీయాంతరిక్ష ఉపక్రమస్య జనకః డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఇత్యాఖ్యస్య నామ్నా వ్యపదిష్టస్య అస్య విక్రమ్ 1 యానస్య రచనాయాం త్రిస్తరీయ దృఢ ప్రణోదక చరణాని సహైవ అమోఘకక్షాప్రవేశాయ రమణ్ ఇత్యాఖ్యః దేవేంద్రన గంత్రం ప్రయుక్తమస్తి. ఇదం యానం ఉపగ్రహాన్ పృథివ్యాః నిమ్నకక్షాయాం స్థాపయితుం పూర్ణతయా సామర్థ్యం భజతే. అంతరిక్షకక్షాయాం అస్య సఫల ప్రవేశాత్ పరం ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ దూరభాష మాధ్యమేన స్కైరూట్ ఏరోస్పేస్ దళస్య వైజ్ఞానికానాంచ అభినందనం వ్యాహృతవాన్. శ్రీమోదీ న్యగాదీత్ యద్ విక్రమ్ 1 యానస్య అయం సఫలోత్కర్షః అంతరిక్షక్షేత్రే దేశస్య ఆత్మనిర్భరతా యాత్రాయాం కశ్చన ప్రముఖః కీర్తిస్తంభో వర్తతే. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ ఇయం ఐతిహాసికీ ఉపలబ్ధిః దేశస్య యూనః నవీనోన్మేషాయ అగ్రే ఆగంతుం ప్రేరయిష్యతి.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, సంపంకి సినిమా నుండి.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతుమిత్రులకు వ్యవసాయ సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ప్రతి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు, ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఏ విధంగా మనం చేపట్టాలి అన్న వివరాలు అందిస్తున్నారు. ప్రతి పంటను జూలై 15 వరకు విత్తుకోవచ్చు.

ఈ సమయంలో విత్తే ప్రతిలో భూ స్వభావాన్ని బట్టి తేలిక మధ్యస్థ భూముల్లో దగ్గర అచ్చు వేసుకుని మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. ప్రతి విత్తిన 45 గంటలలోపు తప్పకుండా కలుపు మందులను పిచికారీ చేయాలి. దీనికి గాను పెండి మిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు, పెండి మిథాలిన్ ఎక్స్ట్రా 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో భూమి అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు 3-4 వారాల్లో వచ్చే కలుపు నివారణ చాలా సులభమవుతుంది గనక భూమిలో సరి అయిన తేమ ఉన్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి మొలకెత్తిన 4 రోజులకు చేనులో వచ్చు లేతగడ్డి వెడల్పాకు గల కలుపు నివారణకు క్విజలోపాస్ టర్పా సూపర్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజలోపాఫ్ ఏజీఎల్ 250 మిల్లీలీటర్లు లేదా పైర్ థయోబ్యాక్ సోడియం హీట్ వీడ్ థీమ్ రైఫ్ 3 రకాలుగా దొరుకుతుంది. ఇది 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. కలుపు మందులతో పాటుగా ప్రతిలో సమయానుకూలంగా ప్రతి వారం 10 రోజులకొకసారి గొర్రు గుంటకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతరకృషి చేయాలి. దీని వలన పైరు పెరుగుదల బాగా ఉండి భూమిలో ఎక్కువ తేమ నిల్వ ఉండి తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది. ఇక ప్రతిలో అంతర పంటగా కందిని విత్తినప్పుడు త్వరగా కోతకు వచ్చే కంది రకాలైన వరంగల్ కంది WRGE 97, మారుతి ICC 8863, ఉజ్వల PRG 176 లాంటి వాటిని ఎంపిక చేసుకొని విత్తుకోవాలి. ప్రతిలో కందిని 4:1 వరుసలో లేదా 6:1 వరుసలో నిష్పత్తిలో వేసుకుంటే ఈ దశలో బాగుంటుంది. ప్రతితో పాటే కంది పంట కూడా దాదాపు పూర్తి అవుతుంది. తద్వారా సాగు సస్యరక్షణ సులభమవుతుంది. ప్రతిలో ఎకరాకు 50 కిలోల DIP లేదా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పైపాటుగా యూరియా పొటాష్ ఎరువులను 25+10 కిలోల చొప్పున ఎకరానికి 4 సార్లు విత్తిన 80 రోజుల వరకు ప్రతి 20 రోజులకొకసారి చొప్పున సరైన సమయంలో తేమలో వేసుకోవాలి. ఎరువులను మొక్కకు దగ్గరగా భూమిలో పడేటట్లు వేసుకోవాలి. తేలిక చెల్క భూముల్లో సాగు చేస్తే ప్రతి విత్తిన 30 రోజుల సమయంలో లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మరలా 15 రోజుల వ్యవధిలో అనగా విత్తిన 45 రోజులకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ మరియు 1.5 గ్రాములు బొరాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఒక పిచికారిలో లీటర్ నీటికి 10 గ్రాములు యూరియాను కలిపి కూడా పిచికారీ చేసుకుంటే పైరు పెరుగుదల బాగుంటుంది. విత్తిన మొదటి 60 రోజులలోపు ఆశించే వివిధ రసం పీల్చే పురుగుల నివారణకు ప్రతి కాండానికి మందు పూత పద్ధతిని ఆచరించాలి. దీనికి గాను మోనోక్రోటోపాస్ నీరు 1:4 నిష్పత్తిలో ఫ్లోనికామిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కలిపి కలిపి విత్తిన 30-45-60 రోజులకు ప్రతి కాండానికి పై భాగాన ఉన్న లేత ఆకుపచ్చని భాగంలో బొట్టుల పూసి పురుగులను నివారించుకోవాలి. అవసరాన్ని బట్టి 5% వేపగింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 PPM లీటర్ నీటికి మరియు 1 మిల్లీలీటరు సాండోవిట్ జిగురు మందుతో కలిపి పిచికారీ చేయాలి. ఇక ప్రతిలో గులాబీ రంగు పురుగును నివారించడానికి ప్రతి పంట వేసిన 45 రోజుల నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పంట పూత దశకు రాగానే గులాబీ రంగు పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 అమర్చుకోవాలి. వీటి ద్వారా పురుగు ఉనికిని ఉధృతిని గమనిస్తూ 3 రోజులకి 24 చొప్పున పురుగులు అంతకన్నా ఎక్కువగాని బుట్టలో గమనించిన వెంటనే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ లేదా 1.5 గ్రాములు థయాడి కార్బు లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిపాస్ మందులను 1 లేదా 2 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో ఉదయం లేదా సాయంత్రం వేళలో పిచికారీ చేసుకుంటే సబబుగా ఉంటుందని నొక్కి ఒక్కానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మాస్ ట్రాపింగ్ పద్ధతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ప్రతిలో ఇప్పుడు చెప్పినట్టు చర్యలతో పాటుగా పైరు మొదటి పూత దశలో ఆశించు గులాబీ రంగు పురుగు గుడ్డి పూలను ఎప్పటికప్పుడు ఏరి నిర్మూలించాలి. ఇలా పైరు 45 రోజుల నుండి

70 రోజుల వరకు దాదాపు 25 రోజులు గడ్డి పూలు వేరి నిర్మూలించినట్లయితే పురుగు నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. తద్వారా రసాయన మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఈ ప్రత్తి బెట్ట సమయంలో లేదా అధిక వర్షాల తర్వాత పైరు పెరుగుదలకు పైపాటుగా 19-19-19 లేదా 13-0-45 లాంటి పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ప్రత్తి పంటను ఆరోగ్యకరంగా పెంచుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన రైతుల కోసం ఎంతో కృషి చేసి మనకు చక్కటి వివరాలు అందిస్తున్నారు. ఈ వివరాలను మనమంతా ఆకలింపు చేసుకుని చక్కటి పంట పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

సినీగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైనెట్ ఎయిరోస్పేస్ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ

0: సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమను విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైర్యూట్ ఏరోస్పేస్ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ 1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్ 1 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన కింద అభివృద్ది చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ 1 అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు ఛాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని జుమాగాచ్లు గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శిఖరానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్, కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
1: कुमाऊ और गढ़वाल उत्तराखंड के दो बहुत ही मजबूत पोल्स हैं. इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊ और गढ़वाल को जोड़ेगी. इसका ये एक नया सेतु बनेगी कुमाऊ और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है. और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है. बहुत अच्छी बात है. कुमाऊ के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहां पर कर पाएंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYND ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభమైన విన్నపించి ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్దికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకితభావం సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రాడ్ రోడ్లో గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్లో ప్రసంగిస్తూ పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, మరట్వాడ ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఎరోస్పేస్ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టిలకు సంయుక్తంగా లభించారు.

0: ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం, తర్వాత పశువుల్లో వచ్చే బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల డాక్టర్ ఎస్ గోపాల గారి ప్రసంగం తదితర అంశాలు వింటారు.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పి అమరేశ్వరి. నేను ఇక్కడ పశువైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశము పరిశుభ్రమైన పాల ఉత్పత్తి. మొదటిగా పరిశుభ్రమైన పాల ఉత్పత్తి, పాలు అనేది మనం చూసుకున్నట్లయితే ఒక శక్తివంతమైన సంపూర్ణమైన పోషకాహారంగా మనము భావించవచ్చు. ఈ పాల ఉత్పత్తిలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అనగా మన ఒక ఆరోగ్యవంతమైన పశువు నుండి మంచి సువాసన కలిగిన ఏవి కల్తీ లేని పాలని కల్తీ లేని పాత్రలలో ఆరోగ్యమైన పాలు పితికే మనిషి యొక్క ఆరోగ్యంగా ఉండి పాలు పితికినప్పుడు మనము పరిశుభ్రమైన పాలు వచ్చినాయని అనేది మనం గుర్తించవచ్చు. ఈ పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అసలు మనకి అవసరం ఏంటి? సో మనం మన దేశంలో చూసుకున్నట్లయితే పసిపిల్లలు, గర్భిణీలు, రోగులకు సులభంగా జీర్ణమయ్యే ఆహారంగా మనము పాలని వారికి ప్రధాన పోషకాహారంగా మనం భావిస్తాం. ఈ పరిశుభ్రమైన పాలు అంటే సహజమైన రంగు, అలాగే రుచి, వాసనతో పాటు ఇతర మలిన పదార్థాలు, అనారోగ్యాన్ని కలిగించే సూక్ష్మ క్రిములు లేకుండా ఉన్న పాలను పరిశుభ్రమైన పాలు అని మనము అనుకోవచ్చు. మన దేశంలో ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రకారము గేదె పాలల్లో 5% వెన్న, 9% ఎస్ఎన్ఎఫ్, ఆవు పాలల్లో 3% వెన్న, 8.5% ఎస్ఎన్ఎఫ్ ఉండాలి. ఇలా సూచించిన ప్రకారం కాకుండా పాలను కల్తీ చేస్తే నేరంగా పరిగణించవచ్చు. మన దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేయడంతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం పొందింది. దీనితో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. సో మన దేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇదంతా మన సన్న చిన్నకారు రైతుల వద్ద ఉన్న 2-3 పాడి పశువులతోనే సాధ్యమైంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఒక్కో పశువు నుండి అధికంగా 1.5 లీటర్ ఉత్పత్తి చేయగలిగిన ఆ మొదటి స్థానము అలాగే 10 లంగా ఉంటుంది. కాబట్టి

పాల ఉత్పత్తిని అంటే పరిశుభ్రమైన పాల ఉత్పత్తిని మనము ఉత్పత్తి చేయటానికి మనకి కావాల్సినవి నాలుగు అంశాలు. ఒకటి పరిశుభ్రమైన కొట్టము, అలాగే పరిశుభ్రమైన పరిసరాలు. రెండవది పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన పశువు. మూడవది పరిశుభ్రమైన పాలు పితికే వ్యక్తి. అలాగే నాలుగవది చూసుకుంటే పరిశుభ్రమైన పాల పాత్రలు. ఈ నాలుగు అంశాలలో కనుక మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఒక నాణ్యమైన పాల ఉత్పత్తికి మనము దోహదం చేసిన వాళ్ళము అవుతాము. మొదటిగా మన పరిశుభ్రమైన కొట్టము పరిసరాలు చూసుకున్నట్లయితే శుభ్రమైన పాల ఉత్పత్తికి పాడి పశువులు ఉండే కొట్టము మరియు పరిసరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పశువులను ఎండ, వాన, చలిగాల నుండి రక్షణ కోసము పశువుల కొట్టాలు ఆరుబయట తిరగడానికి ఆవరణ ఉండేటట్లు చూసుకోవాలి. పశువుల కొట్టాలు ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. దీని వలన మనకి బయట నుంచి వచ్చే వర్షపు నీరు కానీ, ఆ వర్షపు నీటితో వచ్చే మురికి నీళ్లు కానీ మన షెడ్లలోకి అలాగే కొట్టాలలోకి రాకుండా చూసుకునే ఆస్కారం ఉంటుంది. మంచిగా కట్టిన కొట్టంలో నేల గట్టిగా జారిపోకుండాను, గుంతలు లేకుండా ఎప్పుడు పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే నేల ఒకవేళ మనము సిమెంట్తో కాకుండా మట్టితో ఉండేటట్లయితే అది తడి ఆరిపోయి అంటే ఎక్కువ మొరము నేలని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పశువు అనేది మూత్రం పోసినా అది తొందరగా ఆరిపోయేటట్లు ఉండేటట్లు చూసుకోవాలి. నేలను తరచూ ఊడ్చి శుభ్రం చేసుకోవాలి. పెండ మలము లేకుండా శుభ్రం చేసుకోవాలి. పాకల్లో బూజు సాలిగూళ్ళు పట్టకుండా చూడాలి. తరచుగా దోమలు, ఈగలు, పిడుదులు, గోమార్లు వంటివి రాకుండా చూసుకుని ఒకవేళ వచ్చినచో ఇమీడియట్గా నిర్మూలించే పద్ధతులను మనం చూసుకోవాలి. పాలు పితికే ముందు కొట్టంలో ప్రదేశం అంతా శుభ్రపరిచి దుమ్ము లేకుండా మనము చూసుకున్నట్లయితే ఒక పరిశుభ్రమైన కొట్టాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళము అవుతాం. ఇక రెండవ అంశము పరిశుభ్రమైన ఆరోగ్యమైన పశువు దగ్గరికి వస్తే పాడి పశువు అనేది ఆరోగ్యమైన పశువుగా ఉండాలని, అంటే దానికి ఏ విధమైన రోగాలు, జ్వరము కానీ వేరే రోగాలు లేనివి ఉండకుండా చూడాలి. అటువంటి ఒక మందల్లో అటువంటి ఆవు ఉన్నట్లయితే గనక ముందుగా ఆరోగ్యవంతమైన పశువులన్నీ పిండిన తర్వాత ఆ పాలను వేరు చేసి ఆఖరుగా మనకి ఏదైనా రోగాలు బారిన పడిన ఆవు ఉంటే ఆఖరుగా వాటి నుంచి పాలు తీయడం అనేది జరగాలి. పాడి పశువు మనము మామూలుగా మొదటిగా మనము పాలు పిండేటప్పుడు ఒక నలుపు రంగు వస్త్రం తీసుకుని లేదా కింద నేల మీద కూడా కొన్ని చుక్కలు మనకు ఆ పాలు పితికే స్థలంలో మనం పాలు పిండి చూసినట్లయితే మనకి ఆ పాలు ఒకవేళ ఆవు ఆరోగ్యం ఉన్నది లేనిది మనకి తెలుసుకోవచ్చు. ఒకవేళ పాలల్లో చిన్న చిన్న ఫ్లేక్స్ అంటే పాలు విరిగిపోయినట్టుంటే ఆ పాడి పశువు అనేది ఆరోగ్యంగా లేదని మనం తెలుసుకోవచ్చు. వెంటనే ఆ పాలని మనము ఆవుని లాస్ట్లో పిండవడానికి మనము పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాడి పశువు ప్రతిరోజు నీళ్లతో కడిగి దుమ్ము ధూళి పోయిన తర్వాత మాత్రమే పాలు తీసుకోవడం చేయాలి. పొదుగు శుభ్రమైన నీళ్లతో కడిగి పాడిగుడ్డతో తుడడం వల్ల పొదుగు దగ్గర ఉన్న మనకి చిన్న చిన్న ఏవైతే మలినాలు ఉంటాయో అవి మనము క్లీన్ చేసినటువంటివి ఉంటాయి చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ పద్ధతి మామూలుగా ఒక శుభ్రమైన పాత్ర తీసుకుని దానిలో మంచినీళ్లతో మనము క్లీన్ చేసుకోవచ్చు. అంటే పాలు పిండే గిన్నెలు వాడకూడదు, వీటికి వేరే గిన్నెలు తీసుకుని వాటిని క్లీన్ చేసుకుని అందులో ఇంకా మనకి పొటాషియం పర్ మ్యాగ్నెట్ అనేది ఒక పొడి దొరుకుతుంది, దానితో క్లీన్ చేసుకున్నట్టయితే ఏదైతే పాలు పిండే ముందు పిండిన తర్వాత కూడా క్లీన్ చేసుకున్నట్టయితే పాలలో మనకి ఆ టీట్స్లో ఉండే చిన్న చిన్న సూక్ష్మ క్రీములు అనేవి క్లీన్ చేయటం అనేది జరుగుతుందండి. సో దీని వలన నాణ్యమైన పాల ఉత్పత్తికి మనము సోపానం చేసినట్లు అవుతుంది. అలాగే పాడి పశువుల శరీరంపై గోమార్లు, పిడుదులు లేదా పేలు ఏ విధమైన మొదలగునవి ఏమీ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి 2 వారాలకోసారి బ్యూటాక్స్ ద్రావణాన్ని శరీరంపై పిచికారీ చేయడం వల్ల వీటిని నివారించవచ్చు. ఈ బ్యూటాక్స్ ద్రావణము చల్లటం అనేది కూడా మనము ఎప్పుడైతే పాలు పిండని సమయం ఉంటుందో, పాలకి పిండటానికి 2 పాలు పిండే సమయానికి మధ్యలో ఉన్న సమయంలో పిండితే మనం పాలు పిండే సమయానికి వాటి యొక్క ఆ వాసన అనేది మనకి ఆ పాలల్లోకి రాకుండా మనం నివారించవచ్చు. అలాగే పాడి పశువుల డొక్కల దగ్గర పొదుగు పైభాగంలో ఉన్న వెంట్రుకలను కత్తిరించి పరిశుభ్రంగా ఉంచాలి. తద్వారా మనకి పాలు పితికేటప్పుడు ఎలాంటి మలినాలు పాలల్లో పడకుండా చూడవచ్చు. ఇంకా 3వ అంశము మనము పరిశుభ్రమైన పాలు పితికే వ్యక్తి.
ఈ పాలు పితికే వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన అలవాట్లు కలిగి ఉండాలి. దుస్తులు శుభ్రంగా వేసుకోవాలి, అలాగే చేతుకున్న వేళ్ళు గోళ్ళు కానీ ఏదైనా కూడా పెరిగి ఉండకూడదు. ఆయనకి ఒక పరిశుభ్రమైన అలవాట్లు కూడా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, అలాగే

ఎక్కువగా దగ్గటం కానీ ఇలాంటివి చేయకూడదు. అలాగే ఈ పాలు పితికే వ్యక్తి ముందు, పాలు పిండే ముందు తన కాళ్ళు చేతులు శుభ్రంగా మంచి సబ్బుతో కడుక్కోవడం, కడుక్కుని ఒక శుభ్రమైన వస్త్రంతో చేతులు తుడుచుకుని పాలు పిండటానికి సమయత్తం అవ్వాలి. అలాగే పాలు పిండేటప్పుడు కూడా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో కిళ్ళి కానీ గుట్కా లాంటివి కానీ నమలకూడదు. ఎక్కువగా తుమ్మటం దగ్గటం కూడా జరగకూడదు. కాబట్టి ఇంకా మంచి అవకాశం ఏమిటంటే పాలు పితికే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలకి ఒక క్యాప్ వేసుకుని, అలాగే మూతికి ఒక మాస్క్ వేసుకుని మూతికి ముక్కుకి వేసుకున్నట్లయితే మరీ మంచిది. పేడ, మూత్రము, సైలేజు, పొగ వాసన, కిరోసిన్, డీజిల్ మొదలైనవి, వాటి వాసన పాలలో తొందరగా వస్తుంది. కావున అవి లేని స్థలంలో మనము పాలు పిండడం జరగాలి. ఇంకా కొన్ని చోట్లలో మనం చూసుకుంటే కొంతమంది పాలు పిండే వ్యక్తులకి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. పాలు పిండేటప్పుడు చేతి మీద ఉమ్మి వేసుకోవటం కానీ, అంటే కరెక్ట్గా పట్టుకోవటం, ఆ చన్నులు పట్టుకోవడానికి ఉమ్మి వేసుకోవటం కానీ, లేదా చేతులకి నూనె రాసుకోవటం కానీ చేస్తుంటారు. ఇది చాలా అపరిశుభ్రమైన అలవాటు. దీనివల్ల ఆవులు కూడా అనారోగ్య పాలన పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అలవాట్లున్న వ్యక్తిని పాలు పిండే పరిసరాల దగ్గరికి రానియకపోవడం ఎంతైనా మంచిది. దీనివలన ఏంటంటే ఎక్కువగా పొదుగుబాపు వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా నాలుగో అంశం చూసుకున్నట్లయితే పరిశుభ్రమైన పాల పాత్రలు. ఈ పాల పాత్రలు ఏవైతే మనం పాలు పిండడానికి వాడే పాత్రలు, ముఖ్యంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అయితే చాలా ఉత్తమం. అదే అల్యూమినియం పాత్రలు అవన్నిటి వేరేవి మనం వాడుతున్నట్లయితే, ప్లాస్టిక్, అల్యూమినియం, వాటిల్లో రియాక్షన్ అనేది జరిగి పాలు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్, అలాగే ఏకమూకిగా ఉన్న రేకుని వాడితే మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే అవి అతుకులు ఉన్న భాగంలో సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉండిపోయి మనం ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు ఆ సూక్ష్మ క్రిములు ఆ అతుకుల భాగంలోంచి మనం క్లీన్ చేయకపోవటం వల్ల అవి మళ్ళీ మల్టిప్లై అయ్యి మళ్ళీ మనం మరలా పాలు పిండినప్పుడు ఆ పాలు కలుషితం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కటే మెటీరియల్తో ఎక్కడ అతుకులు లేకుండా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కలిగిన పాత్రలలో మనం పాలు పిండినట్లయితే చాలా ఉత్తమం. అలాగే చిన్న మూతి మరియు వంకర మూతి ఉన్న పాత్రలు వాడుకోవాలి. దీని వలన మనకి వచ్చే లాభాలు ఏంటంటే వైడ్ మూత ఉండడం వలన పక్క నుంచి ఒకవేళ దుమ్ము, ధూళి కానీ ఏదైనా వాసనలున్నా ఈజీగా లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అదే చిన్న మూతి ఉంటే ఓన్లీ పాలు పోవడానికి మాత్రమే ఎక్కువ అవకాశం ఉంటుంది. పాత్రలను తర్వాత సబ్బుతో కానీ మట్ట సోడాతో కానీ శుభ్రం చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్నట్టయితే రోజుకొక్కసారి మంచిగా క్రిమి కీటకాలు లేకుండా చాలా శుభ్రంగా పాల పాత్రలు క్లీనింగ్ అనేది జరుగుతుంది. మనం పొదుగు కడగడానికి వేరే పాత్రల్ని, అలాగే పాలు పిండడానికి వేరే పాత్రలని వేరువేరుగా వాడటం చాలా ఉత్తమం. పాలు పితికిన తర్వాత ఈగలు, దోమలు, దుమ్ము, ధూళి వగైరా పాత్రలు పడకుండా వెంటనే మూత పెట్టేసుకుని ఇమీడియట్గా అవి ఒక 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేటట్టు, అంటే ఒకవేళ ఎండలు మరీ ఎక్కువగా ఉంటే దాని చుట్టూ గోనపట్ట కట్టుకుని దాని మీద ఒక చల్లటి నీళ్లు పెట్టుకుని, అంటే అది మనం ఒక కూలింగ్ స్టేషన్, ఏదైతే మనము మిల్క్ కూలింగ్ స్టేషన్కి వెళ్ళే లోపున మనము ఒక 4 to 5 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనము ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అందులో ఉన్న బ్యాక్టీరియా తొందరగా మల్టిప్లై అయ్యి పాలు పాడవకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. మామూలుగా పాలు, ఫ్రెష్ పాలు అనేవి, శుభ్రమైన పాలు దాదాపు 2 నుంచి 3 గంటల వరకు పాడవకుండా మనము మెయింటైన్ చేయొచ్చు. ఆ 2 నుంచి 3 గంటలు దాటిన తర్వాత చాలామంది రైతులు దానిని సేవ్ చేయడానికి వివిధ రకాలైన సోడా కానీ ఏవైనా అవి కలుపుతుంటారు. అది చాలా నేరంగా పరిగణిస్తారు. కాబట్టి ఇమీడియట్గా దానిని కూల్గా, అంటే 4 to 5 డిగ్రీస్ మనం కూలింగ్ చేసుకున్నట్లయితే పాలు ఎక్కువ కాలం పాడవకుండా, పులవకుండా పరిశుభ్రంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఇవి ఎక్స్ట్రా అంటే మనకి 4 అంశాలు అనేది మనం పాలు పితికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మంచి పాల ఉత్పత్తి తీసుకోవడానికి ఇంకో ముఖ్యమైన మెయిన్ పాయింట్ ఏంటంటే పరిశుభ్రమైన నీరు. ఒక పాడి పశువు రోజుకి 40 లీటర్ల మంచి శుభ్రమైన నీళ్లు అనేది దానికి ఎంతైనా అవసరం. ఒక పూర్తిగా దాని జన్యుపరంగా పూర్తి పాల ఉత్పత్తి ఇవ్వటానికి రోజుకి 40 నుండి 50 లీటర్ల నీరు అనేది దానికి ఇవ్వవలసి ఉంటుంది. ఆ నీరుని పరిశుభ్రమైన నీళ్లు, చల్లటి నీళ్లు కనుక దానికి మనం ఇచ్చినట్లు వాళ్ళమైతే ఒక పరిశుభ్రమైన పాల ఉత్పత్తిని మనము ఆ పశువు నుంచి తీసుకునే వారమే అవుతాము. కాబట్టి ఈ 4 అంశాలు ఏవైతే మనము పరిశుభ్రమైన పాక, అలాగే పరిశుభ్రమైన పశువు, పరిశుభ్రమైన పాలు పితికే వ్యక్తి, అలాగే పరిశుభ్రమైన పాల

0: పాత్రలు, ఇవన్నీ మన పరిగణలోకి తీసుకుని మంచి పరిశుభ్రమైన చల్లటి నీళ్లు అలాగే పరిశుభ్రమైన మేత, ఆరోగ్యవంతమైన మేత ఇస్తే మనకి మంచి ఒక ఆవు నుంచి పూర్తి పాల దిగుబడి తీసుకునే, ఆరోగ్యమైన పాలు తీసుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గోపాల, ద ప్రొఫెసర్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, వెటర్నరీ కాలేజ్, హైదరాబాద్. ఈరోజు మనము పశువులలో బ్రుసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ మరియు నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. సో ఈ వ్యాధి అనేది చాలా ముఖ్యం. ఈ పశువుల్లో పశు గణాభివృద్ధికి ఈ వ్యాధి నివారణ అనేది ముఖ్యమైనది. ఈ వ్యాధి గురించి ముందుగా మనము, ఇది ఎలా సోకుతుంది, దేనివల్ల వస్తుంది, ఏ పశువుల్లో ఇది సంక్రమిస్తుంది అనేది మాట్లాడుకుంటే, ఇది పశువుల నుంచి మనుషులకు సోకే స్వభావం ఉన్న వ్యాధుల్లో ఇది చాలా ముఖ్యమైనది. బ్రుసెల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల పశువుల్లో సోకే ఈ అంటువ్యాధిని బ్యాంక్స్ వ్యాధి అని కూడా అంటారు. బ్రుసెల్లా సూక్ష్మజీవులు ఎక్కువగా పశువుల జననేంద్రియాలు మరియు పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. తద్వారా చూలి పశువుల్లో గర్భస్రావాలు అంటే అబార్షన్స్ మరియు కోడలు దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం అనేది సంభవిస్తుంది. ఇది కోడలు దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం సంభవిస్తుంది. ఈ వ్యాధి అనేది పశువులకు, మేకలకు, పందులకు మరియు మనుషులకు కూడా సోకుతుంది. ఎలా వ్యాపిస్తుంది అంటే, ఇంతకు ముందే వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం సంభవించినప్పుడు పిండం ద్వారా, గర్భకోశ స్రావాల ద్వారా సూక్ష్మజీవులు మేతను, నీటిని కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని మిగిలిన పశువులు తీసుకోవడం ద్వారా వాటికి వ్యాధి సోకుతుంది. ఈడ్చుకొని పోయిన పశువులు, ఇతర పశువులు చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రావాలు నీటిని కలుషితం చేయడం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడలు, దున్నలు, ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా కూడా ఈ సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. పాలు, వెన్న, మాంసోత్పత్తి ద్వారా శరీరం పైన గాయాలు, ఆ గాయాల ద్వారా కూడా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. అలాగే వ్యాధిగ్రస్తమైన నీరు గాని, ఆ గాలి, ఆ తుప్పుర్లు అలాంటి ద్వారా కూడా బ్యాక్టీరియా కంటి పొర ద్వారా కూడా మనుషుల్లో వ్యాధిని కలుగజేస్తాయి. సో ఈ సూక్ష్మజీవులతో కలుషితమైన కృత్రిమ గర్భోత్పత్తి పరికరాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అంటే ఇప్పుడు మనము కృత్రిమ గర్భోత్పత్తి కోసం వాడే పరికరాలు ఒక పశువుకు వాడింది, దాన్ని సరైన పద్ధతిలో స్టెరిలైజేషన్ చేయకుండా మళ్ళీ ఇంకో దానికి వాడడం వల్ల ఈ విధంగా సంభవిస్తుంది. అలాగే ఎవరైతే కృత్రిమ గర్భోత్పత్తి కోసం వాడే పరికరాలు కాకుండా ఆ మనిషి ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, ఆ వ్యాధి ఉన్నా కానీ ఈ పశువుల్లో సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు, వ్యాధి లక్షణాలకు వచ్చేసరికి ఏ విధంగా గుర్తుపట్టాలి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా 6వ నుంచి 7వ నెల తర్వాత సంభవించడం అనేది ప్రధాన లక్షణం. ఇది 6వ 7వ నెల చూడి ఆవుల్లో, గేదెల్లో కామన్గా గర్భస్రావం అనేది జరుగుతుంది. అదే మేకలు, గొర్రెలకు వచ్చేసరికి ఆ పిల్ల బాగా డెవలప్ అయినాక 3 నెలలు దాటిన తర్వాత 4వ నెలలో ఒక మందలో ఎక్కువ, అంటే ఇప్పుడు ఒక 50 పశువులు 50 గొర్రెలు ఉన్నాయి అనుకోండి, అందులో ప్రెగ్నెంట్ ఉన్నాయి దాదాపుగా అన్నీ ఒకటేసారి, అదే ఒకే పోతు పారి ఉంటే అన్నిటికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే పోతు ఇన్ఫెక్షన్ అయి ఉంటే మిగిలిన ఏదైతే గొర్రెల్లో, జీవాల్లో దాని వల్ల కట్టి ఉంటే, పారడం వల్ల ఏవైతే ఉంటాయో అన్నీ ఫస్ట్ టైం అబార్షన్స్ అయిపోతాయి. సో అది 4వ నెలలో చూస్తాము మేకలు, గొర్రెల్లో. అదే ఆవుల్లో, గేదెల్లో అయితే 6వ నెల 7వ నెలలో మాత్రం చూస్తాము. చూడి మోపగానే ఈ సూక్ష్మజీవులు మాయను, గర్భకోశాన్ని ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. ముఖ్యంగా ఈ కాటిలిడాన్స్ కుళ్ళిపోవడం వల్ల పిండం మరణించడం సంభవిస్తుంది. అలా మరణించిన పిండము గర్భస్రావంలో బయటకు వచ్చేస్తుంది. ఈ గర్భస్రావాలు ఈ విధంగా 2-3 విడతల్లో సంభవిస్తాయి. ఈనిన పశువులు మాయను సరిగ్గా వేయవు. కొన్నిసార్లు ఆ పశువులు ఈ ఇన్ఫెక్షన్తో బాధపడేటి ఈనుకొని పోయినా కానీ పిల్లలు అనేది ఆరోగ్యంగా ఉండవు. తద్వారా పశువుల గర్భకోశంలో చీము చేరి బంధత్వానికి దారితీస్తుంది. పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతింటుంది. దూడలు ఒకవేళ పుట్టినా చాలా బలహీనంగా ఉండి కొద్ది గంటల్లో మరణిస్తాయి. ఆబోతులు, దున్నల్లో వృషణాల వాపు అనేది చూస్తాము. ఒక పక్క ఒక వృషణ

చిన్నగా ఒక వృషణం చాలా పెద్దగా ఉంటుంది. వ్యాధిగ్రస్తమైన పశువుల వీర్యంలో సూక్ష్మజీవులు ఉంటాయి, వీర్యంలో చనిపోయిన వీర్య కణాలు ఉంటాయి, అలాగే కాలేయం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా మెడ ప్రాంతంలో వినాల గ్రంథులు, లింఫ్ గ్రంథులు అంటారు, అవి వాచిపోయి ఉంటాయి. పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పశువుల కీళ్లలో నొప్పులతో బాధపడుతూ సరిగ్గా నడవలేకపోతాయి. దీన్ని మనం నిర్ధారించడం ఎలా? అది వ్యాధి నిర్ధారణ. వ్యాధి నిర్ధారణ అనేది చూడి ఆఖరు దశల్లో అకస్మాత్తుగా అనేక గర్భస్రావాలు, అబార్షన్స్ సంభవించడము మరియు మాయ సరిగ్గా వేయకపోవడము మొదలగు లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అలాగే ఈడ్చుకొని పోయిన పశువుల రక్తము, పిండం యొక్క రక్తము, పాలు మరియు గర్భాశయపు మట్టు మొదలగు పదార్థాలను ప్రయోగశాలల్లో పరీక్షిస్తే సూక్ష్మజీవులు కనబడతాయి. మందల్లో పాడి పశువుల పాలతో మిల్క్ రింగ్ టెస్ట్ అంటే ఒక కొంచెం ఒక 2 ml పాలు ఉన్నా కానీ ఆ పాలిచ్చే పశువుల్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా చెప్పేయచ్చు, రక్తం సేకరించాల్సిన అవసరం లేకుండా. అదే పాలు ఇచ్చే పశువులు కాకుండా ఉంటే రక్తం, ఒక్క చుక్క రక్తం ఉన్నా చాలు, దాన్ని ప్రయోగశాలల్లో పరీక్షిస్తే 1 నిమిషంలో దానికి రోగం ఉందా లేదా అనేది చెప్పేయవచ్చు. విడి పశువుల్లో వాటి రక్తంతో అగ్లూటినేషన్ టెస్ట్ చేయడం ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ వ్యాధి చికిత్స నివారణ అనేది మాట్లాడుకుంది. ముఖ్యంగా దీనికి చికిత్స అనేది లేదు, చేసినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. సో పైన చెప్పబడిన ఈ పరీక్షలు ఏదైతే ఉన్నాయో రక్తము పాల ద్వారా, వాటితో మనము వ్యాధి నిర్ధారణ గురించి తెలుసుకొని ఆ పశువులను మంద నుండి తీసివేయాలి. వ్యాధిగ్రస్తమైన పశువులు మిగిల్చిన మేతను, గర్భకోశ మట్టును, మాయను, పిండాన్ని కాల్చివేయాలి. వ్యాధిగ్రస్తమైన పాలను వినియోగించకూడదు. చేతులను ఎలాంటి గాయాలున్నా కానీ జాగ్రత్త పడాలి. టీకాలు వేయించడం అనేది శ్రేయస్కరం. ఈ టీకాలనేది ఆడదూడల్లో, ఆవుల్లో 6 నుంచి 8 నెలలలో వేయించడం. ఒకటే వ్యాక్సిన్ ఒకటేసారి వేస్తే 6 నుంచి 8 నెలల ఏజ్లో దూడలకి, ఆడవాటికి, అది దాని జీవితాంతం ఆ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి. ఆ టీకా పేరు S19. ఇదండి బ్రుసెల్లా, దాని నివారణ గురించి.

0: మీరింతవరకు పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వరి గారి ప్రసంగం, తర్వాత పశువుల్లో వచ్చే బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల డాక్టర్ ఎల్ గోపాల గారి ప్రసంగం విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ల పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా.
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచుకున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా.
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా.
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
8: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
9: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది?
8: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
9: అరే దీనికేనారా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్.
8: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.

0: అర్జుడు, అన్నీ వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా? ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిని తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిని తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి, ఇప్పుడొక సినీ గీతం విందాం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో నుండి హరిహరన్ కౌసల్య గానం చేసిన కందికొండ గీతం, సంగీతం చక్రి

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గడ్కేసర్లో అంధశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అంధశ్రీ కుటుంబ సభ్యులతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణ సమాజానికి ప్రముఖ కవిగా, గాయకుడిగా అంధశ్రీ సుపరిచితులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంధశ్రీ జయంతి కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించామని చెప్పారు. అంధశ్రీ తెలంగాణ ఉద్యమకారుడిగా అందరికీ పరిచయమని, తనకు అంధశ్రీ ఆత్మబంధువని సీఎం తెలిపారు. హైదరాబాద్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, ఎస్ఆర్ నగర్, సన్నత్ నగర్, బోరబండ, యూసుఫ్గూడ, కృష్ణానగర్, మధురానగర్, ఎర్రగడ్డ, అమీర్పేట, పంజగుట్టల్లో వర్షం కురిసింది. వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట్ ఆర్టీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ రాష్ట శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ది జరుగుతుందని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా శక్తి దీవెనలే తమ ప్రభుత్వ బలమని, వారి మద్దతుతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల బలోపేతానికి 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఆవాస హోటల్లో సింపోజియం సంస్థ నిర్వహించిన వాతావరణ మార్పుల సదస్సుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూపర్ ఎలినినో నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ట్రాన్స్జెండర్లకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించే కేబినెట్ నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు. ఈ నేపథ్యంలో సుమారు 25 మంది ట్రాన్స్జెండర్ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని కలిసి సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రిని సన్మానించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఆర్టికల్ 370 చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా నిలిచారు. కార్తీక ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అమరన్ చిత్రానికి రాజ్కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, తెలుగులో 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డులు గెలుచుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ఇంగ్లీష్ టాక్స్ ఈనాటి కార్యక్రమంలో ద అన్కంకరబుల్ సౌల్, ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ నెల్సన్ మండేలా.
1: ద అన్కాంకరబుల్ సోల్, అ స్పెషల్ ఫీచర్ ఆన్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ నెల్సన్ మండేలా. ప్రొడ్యూస్డ్ బై ఆకాశవాణి హైదరాబాద్. Narration, Mr. Anirudh Joshi. Producer, Ms. Nihara Kaneti. Order, order, order. Imagine a courtroom in Pretoria, South Africa, 1964. A 46-year-old man stands in the dock, facing the very real prospect of death penalty. He looks at the judge, looks at the crowded gallery, and instead of begging for mercy, he delivers a 4-hour long speech.

0: tomorrow, dream away in the wind of change.
1: మీరింతవరకు ద అన్కంకరబుల్ సౌల్, ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ నెల్సన్ మండేలా ఇంగ్లీష్ టాక్స్ విన్నారు. నరేటర్ శ్రీ అనిరుద్ధ్ జోషి, ప్రొడ్యూసర్ మిస్ నిహారా కానేటి. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: హలో,
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: నాన్న.
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
6: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా బాయ్ వచ్చేది?
5: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
6: అరే దీనికేనా రా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
5: ఏంటి 50 రకాలా? అరే ఇట్రా ఒకసారి.
6: అరే ఏంది మామా,
5: అటు చూడు, అన్నీ వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
6: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిను తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి, ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా వినండి దొంగ దొంగ సినిమా నుండి మనో ఒన్నిమీనన్ చిత్ర బృందం గానం చేసిన రాజశ్రీ గీతం, సంగీతం యార్ రెహమాన్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి
1: आकाशवाणी से समाचार संध्या के साथ मैं जया भारती। बहत्तरवें राष्ट्रीय फिल्म पुरस्कारों की घोषणा। आर्टिकल 370 फिल्म के लिए यामी गौतम को सर्वश्रेष्ठ अभिनेत्री का पुरस्कार। ब्रह्मयुग

దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై నిపుణిక షాహిద్. హిందీ ఫిల్మ్ ఆర్టికల్ 370 హ్యాస్ వన్ ద బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఇన్ ద 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. అనౌన్సింగ్ ది అవార్డ్స్ ఇన్ న్యూఢిల్లీ దిస్ ఈవినింగ్, చైర్మన్ ఆఫ్ జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ జయరాజ్ సెట్, మమ్ముటి అండ్ కార్తిక్ ఆర్యన్ హ్యావ్ వన్ ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇన్ బెస్ట్ కేటగిరీ, బెస్ట్ యాక్టర్ కేటగిరీ ఫర్ దేర్ మూవీస్ బ్రహ్మయుగం అండ్ చందు చాంపియన్. హీ సెడ్ యామి గౌతమ్ విల్ బి గివెన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్టికల్ 370. Chairman of jury non-feature film Asim Kumar Sinha said Bangar, directed by Sumira Roy, has bagged the best non-featuring film award. Best short film is Hama Safar in Marathi. He said best direction award will be given to Anand L. Rai for Statue of Unity, Ekta Ka Prateek. Best film critic award will be given to Sanjeev Srivastava. Award for best writing on cinema will be given to K. Pradeep Kumar Shetty for his Kannada book. Lok Sabha Speaker Om Birla has given approval for a separate seating in the House for the 20 rebel TMC MPs who have joined Nationalist Citizens Party of India, NCPI. Mr. Birla also gave his approval to the merger of six Shiv Sena UBT MPs with the Shiv Sena led by Maharashtra Deputy Chief Minister Eknath Shinde. With the merger of the six MPs, the strength of the Shiv Sena has gone up to 13 from 7 in the lower house of parliament. The government has convened an all-party meeting tomorrow ahead of the monsoon session of the parliament beginning on Monday. During the meeting, the government will seek cooperation from all political parties to ensure the smooth functioning of both houses of parliament. The monsoon session will commence on Monday and continue till the 13th of next month.

0: During the session, several important legislation are scheduled to be taken up for discussion and passage. In Gujarat, 5 people were killed and several others injured today after a massive fire broke out at a firecracker manufacturing and processing unit on the Ramol Gathrad Road in Ahmedabad. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have expressed deep grief over the loss of lives in the fire and prayed for the speedy recovery of the injured. The Prime Minister announced an ex gratia of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund for the next of kin of each deceased and 50,000 rupees for the injured. Our correspondent reports that the fire has been brought under control. Union Home Minister Amit Shah has extended condolences over the tragic accident at a firecracker factory in Ahmedabad. In a social media post, Mr. Shah said that every possible medical facility is being provided to the injured. The government has decided that there will be no change in the policy in respect of implementation of approved list of models and manufacturers, ALMM List 2 for solar photovoltaic PV cells, no blanket extension in applicability of ALMM List 2 for solar power projects will be provided. The Ministry of New and Renewable Energy said that, however, a limited window is being provided for net metering projects and open access RE power projects. It added that such projects can now be commissioned with the exemption of ALMM List 2 for solar PV cells till 31st December this year. The ministry further said that the government is committed to making India self-reliant in solar PV manufacturing and establishing India as a major role in the global value chain. India's first privately developed orbital rocket Vikram 1 under Mission Agamon has successfully reached orbit after completing its final burn and injecting payloads into a 450 kilometers orbit. The liftoff took place at 12.05 p.m. from the Satish Dhawan Space Center at Sriharikota in Andhra Pradesh. The Indian Olympic Association today announced that Olympic medalists Meerabai Chanu and Lovlina Borgohain will serve as India's flag and baton bearers at the opening ceremony of the Commonwealth Games in Glasgow. In badminton, Indian shuttler and two-time Olympic medalist PV Sidhu has reached the women's singles final of the Japan Open in Tokyo today. She entered the final after her opponent and world number 4, Chen Yufei of China, retired during the second game of the match. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు రెవరెండ్ గొల్లపల్లి శ్యాంప్రసాద్. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో సూర్యస్తుతి నారాయణ తీర్థ తరంగాలు ప్రసారమవుతాయి. 6:30 పొలంపనలో 7:00 కరీంనగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. 7:10 ఈ మాసపు పాట సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, ఐశ్వేత ప్రసాద్. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం. 8:30 శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. శ్రీ ప్రాత కృష్ణమూర్తి గాత్రం, వాలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగ సహకారం శ్రీ సుసారపు సుబ్రహ్మణ్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఆన్ PCOS, PCOD or Hormonal Asantulan Karan or Nivaran with Dr. Runa Acharya by Krishna Kumari. 1:20 Vanita Lokam Strila Karakramulu Bharatiya Bankula Jati Karana Srimati Saraswati Karavadi Gari Prasangam Prasar Mutundi. 2:30 Bala Vinodam Chinapirila Karakramulu సుప్రభాత్ మోడల్ హై స్కూల్ CBSE నాచారం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ధన్యోస్మి

నాటకం ప్రసారమవుతుంది. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. విశాఖపట్నం కేంద్ర సమర్పణలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మా ఇంటి మహాలక్ష్మి కథ చివరి భాగం ఒక కథ వినిపిస్తారు శ్రీ బొప్పనపల్లి రాజేష్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రవేశ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో చీడపీడల నుండి వివిధ మొక్కల సమగ్ర సస్యరక్షణ గురించి రాజధాని నగర్ మొక్కల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనుష గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 9:10 స్పాట్లైట్. 10:00 రేపు రాత్రి అఖిల భారతీయ రవివాసరియ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13:23. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 460.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై 5:50 మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.